ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:55 దాటి 50 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలు కాస్తుంది. మరి కొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6:05

나타나. 박티 상기타 카리크람. 이알티 프라르타나 카리크람 로 అనురాధ పౌడ్వాల్ గానం చేసిన శివ అమృతవాణి మొదటి భాగం.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు అనురాధ పౌడ్వాల్ గానం చేసిన శివ అమృతవాణి మొదటి భాగం శివకథ విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఇయాల్టి కార్యక్రమాలు గిప్పడి సంధి రాత్రి 11 కొట్టేదాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే ఆరు గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి,

7 గంటలకు జిల్లా సమాచార లేక 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇవాళ పొద్దుగల 7:15 యోగమనే అదృష్టం ప్రాణాయామ సూత్రాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కేలెనిన్. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇక మీరు మెచ్చే మీ వాళ్లకు నచ్చే అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొదుగల 8:45 నుండి 10 గంటల దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పని పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించిన పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఈఏళ్ల సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బజారత్నూర్కు చెందిన కుంభోజీ నాగజ్యోతితో సిహెచ్ దివ్యారెడ్డి విట్టిన ముచ్చట్లు పాటల నడుము ప్రసారమవుతాయి.

ఇవాళ సాయంత్రం 6:20 గిరిపదం ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండీ భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత మావలా మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన మరసకోల గోదావరి బృందం గోండీ భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఎలటి గిరిపదం కార్యక్రమంలో

అధిక సాంద్రత పత్తి సాగులో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటది. ఆ తర్వాత జున్ను పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటది. ఇలాంటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి

రాత్రి 9:45 ముచ్చట. మానసిక ఆరోగ్యం, తీసుకోవలసిన జాగ్రత్తలు. ప్రొఫెసర్ ఆఫ్ సికియాట్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో కె లెనిన్ వెట్టిన ముచ్చట ఉంటది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో అరుణ పద్మల గాత్రయుగళం వాద్యసహకారం, వయోలిన్ ఇవి ఎలా. గిప్పటి నుంచి రాత్రి 11:00 ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తోంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్, సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.1 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ద్వాత్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ద్వాత్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపోతా ఉన్నాం. సరస్మేళాకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నిటిని మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, 22 ఎకరాల 31 సెంట్ల పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ మామవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
3: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ చూడడానికి రండి ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: ప్రజాసేవతో దేశ

0: లో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఎనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో ఎనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్

0: బర్ధమాన్ జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జరిగిన విజయవాడ ఉత్సవ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః చెన్నై నగరె భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గ రేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. యస్మిన్ 7,300 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమస్తి. సః అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే. రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రా సంస్మరదా శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సః 25 వర్షాణి సంపూరితవాన్. ప్రధానమంత్రిణా IIT మద్రాస పరిసరె సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రం అపి రాష్ట్రాయ సమర్పితం. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండ అపి లోకార్పితః. యస్య నిర్మాణ

0: धनं प्रायः नवशताधिकचतुःसहस्र कोटिरुप्यकैः अस्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी चेन्नई नगरे अवोचत् यत् सम्प्रति सम्पूर्ण विश्वम् उदीयमानानां नूतनाह्वानानां निवारणाय समाधानानि अन्वेषयति। सः दृढविश्वासं प्राकटयत् यत् एतेषां समाधानानां प्रदानाय भारतस्य युवसु पर्याप्ता प्रतिभा, सामर्थ्यं, सम्भावनाश्च सन्ति। ह्यः सायंकाले चेन्नई नगरे जयगोपाल गारोदिया हिंदू विद्यालये आयोजिते स्वर्ण जयंती महोत्सवे भाषमाणः प्रधानमंत्री एतदुक्तवान्। सः विशेषतया अवदत् यत् विकसित भारतस्य संकल्पं पूरयितुं देशस्य युवशक्तिः महत्वपूर्णां भूमिकां निर्वक्ष्यति।
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है। 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं और हमारे इंजीनियरिंग एक्सपोर्ट ने भी नया रिकॉर्ड बनाया है।
0: सर्वोच्च न्यायालयेन शान्तिपूर्णरीत्या एकत्रितानां जनानां अवैध निगडनं वारयितुं सामान्यम् आवागमनं संचालितुं च अधिकारिणः निर्दिष्टाः। न्यायालयेन निर्दिल्ल्यां मार्गावरोधाय वेरिगेटिंग व्यवस्थायाः समीक्षा, मेट्रोसेवायाः समयानुसारं संचालनम्, अन्तर्जालसेवा च निर्बाधरूपेण प्रवर्तयितुम् आदिष्टम्। न्यायालयेन उक्तं यत् अधिवक्तॄणां दायित्वानां निर्वहणे बाधा न कर्तव्या। सर्वोच्च न्यायालयस्य निर्देशानां कथितोल्लङ्घनाय अवमानना कार्याचरण सम्बद्ध याचिकायां न्यायालयेनोक्तं यत् असौ समेषां पक्षाणां मन्तव्यं श्रोष्यति, सुनिश्चितं च करिष्यति यत् कस्मै अपि असौविध्यं न भवेत्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
2: आकाशवाणी वार्ताभिः संयोज्यन्ताम् एक्स्पटले @AIR न्यूज अलर्ट्स् इत्यनुसरन्तु। अथ सद्यो वृत्तान्ताय च न्यूज ऑन AIR.gov.in इति जालपुटम् अवलोकन्ताम्।
0: क्रिकेट क्रीडायां गतरात्रौ इन्दौरनगरस्य होल्कर क्रीडांगणे भारतीय दलेन वेस्टइंडीज दलं 14 धावनांकैः पराजितम् इति वार्ताः।
3: आकाशवाणी हैदराबाद जिला समग्र निवेदिक विंटारु। निवेदिकनंदिस्तारु श्री पी नागेंद्र बाबू।
4: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగులు, రైతాంగం, విద్యుత్ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్ లో ఉన్న 2 డిఏల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో 17% వర్షపాతం లోటుతో పాటు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కరువు సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రైతుల నుంచి 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం 7800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటితో పాటు కోహెడా ఫ్రూట్ మార్కెట్ అభివృద్ది, 10 ఈపీసీ ప్రాజెక్టుల పురోగతికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 రోజుల పాటు వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రశ్నలు, చర్చలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో సభ సుదీర్ఘంగా సాగింది. ఇందులో భాగంగా సభ 3 ప్రభుత్వ తీర్మానాలతో పాటు 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 4 స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాలు, బలిదానాల వల్లనే హైదరాబాద్ భారత యూనియన్ లో అంతర్భాగమైందని, వారి పోరాటాలు భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్న ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి,

0: చారిత్రక వైభవాన్ని చాటే బతుకమ్మ, వెయ్యి స్తంభాల గుడి శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నగర ప్రజా రవాణా రంగంలో బృహత్తర మార్పుకు శ్రీకారం చుడుతూ టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఎంఆర్ఎల్ సంయుక్తంగా రూపొందించిన మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ ను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ ఈ పాస్ తో పాటు ఆటో ఛార్జీల సవరణ జీవోను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 52,000 కోట్ల రూపాయలతో నగరాభివృద్ది, 38,000 కోట్ల రూపాయలతో మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ ను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, తొలి విడతలో పారదర్శకంగా 480 మందిని ఎంపిక చేశామని, సుమారు 1 కోటి రూపాయల విలువైన ఇళ్లను ఏడాదిలోపే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన జిల్లాల కోసం ప్రత్యేక విత్తన బ్యాంకు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ల్యాబ్ టు ల్యాండ్ విధానాన్ని వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రోజ్గార్ మేళాతో దేశంలో ఉద్యోగ విప్లవం కొనసాగుతోందన్నారు. వికసిత్ భారత్ 2047 సాధనలో యువత పాత్ర కీలకమని, ఏఐ, రోబోటిక్స్ వంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొని యువత సైక్లిస్టులతో కలిసి నెక్లెస్ రోడ్డులో సైకిల్ తొక్కి సందడి చేశారు. యువతపై డ్రగ్స్ చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని వివరిస్తూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. ఖైరతాబాద్ మహాగణపతిని ప్రత్యేక పూజల అనంతరం హుసేన్ సాగర్ లో విజయవంతంగా నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభయాత్ర, నిమజ్జన ఊరేగింపు కూడా ప్రశాంతంగా పూర్తయింది. ఈ ఏడాది వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
1: హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి నాగేంద్ర బాబు. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ

0: ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దిస్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ రోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, 2 మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యక్షులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు

0: చేశారు. అర్ష్దీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

అంబటాళ్ళ సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది. నిన్నటిలాగే ఈరోజు కూడా ఉంటే జీవితం మారదు. మార్పు మన నుంచే మొదలవ్వాలి. పాత అలవాట్లు మార్చుకోవాలి. కొత్త భవిష్యత్తు దానంతట అదే మారుతుంది. అందుకే మనల్ని మనం మార్చుకుంటూ సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ విజయాల్ని సాధించాలి. మరి ఇయ్యలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం ప్రాణాయామ సూత్రాల గురించి శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవం.

సవాళ్లపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కేలిని. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం విదియ, స్వాతి నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన: పొదగలటి పూట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ దినంలో ఎండగా ఉంటుంది. గాలిలో తేమ 77% ఉండొచ్చు. గాలి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్. వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: నా పేరు సి అశ్విని. హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను.
1: అయితే ప్రస్తుతం మనకు టమాటా మరియు మిర్చిలో ప్రధాన తెగుళ్ల విషయానికి వస్తే, టమాటాలో వచ్చేసి మనకు ఎక్కువ మొత్తంలో కనిపించేది వచ్చేసి కుకుంబర్ మొజాయిక్ వైరస్, దాని తర్వాత సర్వసాధారణంగా వచ్చే మొజాయిక్ వైరస్. అలాగే కాకుండా మనకు కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆకుమాడు తెగులు, కాయకుళ్ళు తెగులు, దాని తర్వాత కాయలు పగుళ్లు రావడం అనేది చూడడం జరుగుతుంది. అదే మిర్చి విషయానికి వస్తే మనకు మిర్చిలో మనకు సర్వసాధారణంగా మనకు కింది ముడత, పై ముడత, దాంట్లో కూడా మనకు వైరస్ తెగులు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే రెండిట్లోనూ మనము ఎక్కువగా వైరస్ తెగుళ్ల వ్యాప్తి ఉంది కాబట్టి సకాలంలో మనం సరైన మందులు గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రెండింటిని పంటని మనం కాపాడుకోవచ్చు. అయితే అందులో ముందుగా మనకు లక్షణాలు గనక చూసుకున్నట్లయితే ఈ మొజాయిక్ వైరస్ తెగుళ్లు ఏవైతే ఆశించిన చెట్లయితే ఉంటాయో వాటిలో మనకి ఏమవుతుందంటే మనకు తెల్లదోమ లేదా పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందడం వల్ల ఆకులు గిడసపారిపోవడం, లేకపోతే ఆకులు మందంగా తయారైపోవడం, లేకపోతే అక్కడక్కడ పత్రహారతం కోల్పోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన కుకుంబర్ మొజాయిక్ వైరస్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ ఆకులు మొత్తానికి పొట్టిగా అయిపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే ఎక్కడైతే మనకి వైరస్ తెగులు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి వాటిని ముందు ఏం చేయాలంటే మనం తీసేసి పీకేసి పారేసి నాశనం చేసుకోవాలి. ఇదే కాకుండా పీకేసిన తర్వాత మనకు ఏవైనా అంతర్వాహిక చర్య గల కీటక నాశనులు ఏవైతే ఉన్నాయో మనకు థయోమిథాక్సిన్ కానివ్వండి, లేకపోతే కలయిక మందులు థయోమిథాక్సిన్ ప్లస్ లాంబ్డా సహలోత్రిన్ అనే మందు మనకు మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతుంది. అట్లాంటి మందులను మనం 15 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేసుకుంటే ఈ వైరస్ తెగులు నివారించుకోవచ్చు. ఇలా కాకుండా మనము లేదు ఎక్కువ మొత్తంలో మనకు వైరస్ తెగులు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వచ్చేసి మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి కాబట్టి వాటి మనం పొలంలో అక్కడక్కడ జల్లుకుంటే కూడా మనకు ఈ తామర పురుగులు రాకుండా, దాని తర్వాత రసం పీల్చే పురుగులు రాకుండా

0: మనం కాపాడుకుంటే మనకు ఆటోమేటిక్గా వైరస్ తెగులు కూడా రాకుండా మనం పంటని కాపాడుకోవచ్చు.
1: టమాటా మిరప పంటల్లో తెగుళ్ల నివారణకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే నృత్యకారిణి ప్రతిమా బేడి జయంతి, నిర్మాత దర్శకుడు రచయిత పిఎస్ రామకృష్ణారావు జయంతి, అట్లనే నటి స్నేహ పుట్టినరోజు, దర్శకురాలు అక్షర హాసన్ పుట్టినరోజు. అంతేకాదు ఇవాళ మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర వార్షికోత్సవం. భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి, మోడల్, ఇంకా సాంస్కృతిక ప్రతీక అయినటువంటి ప్రతిమా బేడి జయంతి ఇయ్యల్ల. ఈమె 1970 కాలంలో ముంబైలో టాప్ మోడల్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 26 ఏళ్ల వయసులో ఒక ఒడిస్సీ నృత్య ప్రదర్శనను చూసి ప్రభావితమైన ప్రతిమ తన మోడలింగ్ కెరియర్ను వదిలిపెట్టి రోజు 12 నుంచి దాదాపు 14 గంటల పాటు కఠిన సాధన చేసి ఒడిస్సీ నర్తకిగా మారిండ్రు. బెంగళూరు సమీపంలోని హేసరగట్టలో కర్ణాటక ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నృత్య గ్రామ్ను నిర్మించిండ్రు. గురు శిష్య పరంపర పద్ధతిలో వివిధ భారతీయ శాస్త్రీయ నృత్యాలను ఇక్కడ ఉచితంగా నేర్పిస్తారు. నేటికి ఈ నృత్యగా అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందింది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. యోగమనే అదృష్టం ప్రాణాయామ సూత్రాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఇప్పుడు ఇందాం.

అయితే ప్రాణాయామం ద్వారా జరిగేటువంటి లాభాల గురించి కూడా విన్నాం. అయితే పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో చెప్పినటువంటి యోగ సూత్రాలు, అంటే ప్రాణాయామం యొక్క సూత్రాలు ఏంటి, అవి ఏ విధంగా మనసుని ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుందాం. మొదటి సూత్రం లోపల తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ అన్నాడు. అనగా శ్వాస మరియు ప్రశ్వాస, తీసుకునేటువంటి శ్వాస వదిలేటువంటి శ్వాస, వాటిని యొక్క గతిని మార్చి చేసేటువంటిదే ప్రాణాయామం అన్నాడు. అంటే మనం శ్వాస పీల్చినప్పుడు ప్రాణం ఎంత సమయం వరకు లోపల ఉంటుంది, తిరిగి వదిలినప్పుడు అది ఆ యొక్క ప్రాణం ఎంత దూరం వెళ్తుంది, తిరిగి అది మళ్ళీ ఎంతసేపటికి లోపలికి వస్తుంది. ఈ విధంగా మనము ప్రాణాన్ని గమనిస్తూ ఏకాగ్రతతో చేసినట్లయితే అది

ప్రాణాయామం యొక్క విధిగా చెప్పబడుతుంది. అంటే వదలడానికి రేచకము, పీల్చడానికి పూరకము, శ్వాసను బంధించడానికి కుంభకంగా చెప్తాం. ఈ విధంగా ఈ తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్ గతి విచ్ఛేద ప్రాణాయామము అని పతంజలి మహర్షి చెప్పాడు. రెండవ ప్రాణం లోపల ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షోభవేత్. ప్రాణాయామాన్ని ఒక యుక్తిగా మనము ప్రతి రోజు ఒకే సమయం లోపల ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ మనము పెట్టుకున్నటువంటి ఒకే సమయం లోపల ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ప్రతిరోజు దాన్ని సాధన చేయడం ద్వారా మనకి సర్వ రోగాలు నశించిపోతాయి అని పతంజలి మహర్షి చెప్పాడు. అయితే ఈ సర్వరోగ క్షోభవేత్ అంటే మన శరీరంలో తయారైనటువంటి మలినాలని బయటకు నెట్టుతూ మరి శరీరం లోపల తయారైనటువంటి ఈ యొక్క రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా బయటకు పంపడానికి ఈ యొక్క ప్రాణాయామాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే పతంజలి మహర్షి సర్వరోగ క్షోభవేత్ అన్నాడు. అన్నీ కూడా కాలి బూడిదైపోతాయి అనగా ప్రతిరోజు ఒక నిర్ణీత సమయం లోపల మనము ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మూడవ సూత్రం లోపల తతః క్షీయతే ప్రకాశావరణం అన్నాడు. అనగా ఈ రెండు సూత్రాలు మనం ప్రాణాయామ విధుల్ని గనక సక్రమంగా అనుసరిస్తే తత క్షీయతే ప్రకాశావరణం అనగా ప్రకాశాన్ని కప్పి ఉంచినటువంటి ఆవరణం క్షీణించిపోతుంది అని అర్థం. అనగా ఒక నిప్పు కణికను బూడిద ఏ విధంగా కప్పి ఉంచుతుందో దాని యొక్క వెలుతురును మనకు అగుపించకుండా చేస్తుందో ఆ విధంగా ఈ ప్రాణాయామాలను చేయడం ద్వారా మన పైన అనగా మనలో దాగి ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రకాశం అంటే జ్ఞానము అని అర్థం. ఇట్టి జ్ఞానాన్ని మనము బయటికి రానివ్వకుండా కప్పి ఉంచిన కర్మ సంస్కారాలు మరి పూర్వజన్మ వాసనలు అజ్ఞానం మొదలైన అవిద్యా క్లేశపు ముసుగులు ఇవి పాపం అనబడేటువంటి వాటి యొక్క పొరలు. అనగా నిప్పు కనికెను నివురు అనగా బూడిద కప్పి ఉంచిన చందంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామ విధుల్ని ఆచరించడం వల్ల ఆ పొరలు తొలగి నిండినటువంటి ఆవరణం క్షీణించి అది ప్రకాశవంతమవుతుంది. ఈ ఆవరణ మావత్తు జ్ఞానం అనబడేటువంటి ప్రకాశంతో నిండిపోతుంది. ప్రాణాయామం చేయడం వల్ల అజ్ఞానం అంతరించి వివేకము జ్ఞానము ప్రకాశిస్తుంది. నాలుగవ సూత్రం లోపల అదేవిధంగా ధారణాశుచ యోగ్యత మనసహ అంటాడు. అనగా ప్రాణాయామాల్ని ఆచరించడం వల్ల మరో ఫలితం కూడా మనకి లభిస్తుంది. అయితే జ్ఞానం ప్రకాశించడం చేత మన చిత్తవృత్తులు అనగా చిత్తంలో కలిగేటువంటి ఆలోచనలు క్లేశాలు దుఃఖాలు బాధలు నశించిపోయి మనకి కావలసింది మనం కోరుకున్న ఆ భగవత్ సన్నిధానం అనేటువంటి గ్రహింపే మనకి కలుగుతుంది. అయితే భగవత్ సన్నిధానం అంత సులభంగా లభిస్తుందా? మరి రాదు. భగవంతుని మనం చిత్తంలో స్థిరంగా నిలుపుకొని తీవ్రంగా సాధన చేసినప్పుడే ఆ ఫలితం పొందగలుగుతారు అంటాడు పతంజలి మహర్షి. మనం దానినే ప్రయత్నిద్దాం. ఆ భగవంతుడు ఆత్మజ్యోతి రూపంలో మనలోనే ఉన్నాడు అంటారు కదా, అందుచేత ఆత్మపురుషుడి రూపంలో మనలో ఉన్న భగవంతుని మీద మన మనస్సుని స్థిరంగా నిలిపే స్థితి ప్రాణాయామం చేత లభిస్తుంది. ఈ యోగ్యత అర్హతలను ప్రాణాయామాల ద్వారా సంపాదించి చిత్తాన్ని సంపూర్ణంగా ఆత్మలో లీనం చేయడాన్ని ధారణ అంటారు. ఈ ధారణ అనేటువంటిది అనగా ఏకాగ్రత అభ్యాసం చేత మరింత ఉన్నత స్థాయికి చేరినప్పుడు యోగి తనలోనే కాక బాహ్య ప్రకృతిలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనస్సుని ధారణ చేసి ప్రతి చోట ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించగలుగుతాడు. అంటే లోపల బయట ఎక్కడ చూసినా అతడికి కనిపించేదంతా సర్వవ్యాప్తి అయిన భగవంతుని రూపమే కానీ వేరు కాదు. అతని దృష్టికి సర్వము భగవత్ స్వరూపంగానే కనిపిస్తూ ఉంది. ఇక ఐదవ విషయం లోపల స్వ విషయ
స్వయం ప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవీంద్రియాణం ప్రత్యాహార అంటాడు. అనగా ప్రాణాయామం చేత ఇంద్రియాలు మనస్సు పరిశుద్ధమవుతాయి. అప్పటి వరకు మనస్సు తద్వారా ఇంద్రియాలకి కామ క్రోధ లోభ మోహం అహంకారము సుఖ దుఃఖం ద్వేషము ఇవన్నీ ఆహారాలుగా ఉంటాయి. ప్రాణాయామం చేత ఈ అవిద్య క్లేశాలన్నీ అంతరించిపోతాయి. ప్రాణాయామం చేత మనస్సు ఇంద్రియాలు తమ సహజ ఆహారాలైన చిత్త క్లేశములను వదిలించుకోవడానికి చేసే యోగాభ్యాసమే ప్రత్యాహారము. ఈ ప్రత్యాహారము అనేటువంటిది ఏతుందో మన యొక్క జ్ఞానేంద్రియాలకు వాటికి నిత్యము అవసరపడేటువంటి ఉపయోగపడేటువంటి ఆహారాలని ఇవ్వకపోవడమే ప్రత్యాహారం. అనగా వాటి నిజస్వరూపాలని మనము వెనక్కి మరల్చుకోవడం. ఉదాహరణకి కళ్ళు ముక్కు కళ్ళు చూస్తూ ఉంటాయి. చూడగానే మన మనసులో ఏదో కావాలంటే ఒక కోరిక కలుగుతుంది. ఆ చూడడం అనేటువంటిది వాటి యొక్క ఆహారం. కాబట్టి వాటి నుండి మనం విత్డ్రా చేసుకోవడం, మనసుని వెనక్కి మరల్చుకోవడమే ఈ యొక్క ప్రత్యాహార లక్షణం. 6వ సూత్రం లోపల పతంజలి మహర్షి తత్ర ప్రత్యేకతానత ధ్యానం అన్నాడు. అనగా ఎప్పుడైతే ప్రాణాయామం సిద్ధిస్తుందో అప్పుడు ప్రత్యాహారం సిద్ధిస్తుంది. ప్రత్యాహారం గురించి మనము ముందు చెప్పుకున్నాం. ప్రత్యాహారం అనగా ఇంద్రియాలు మనస్సు ఎప్పుడైతే మన వశం అవుతాయో ధారణ అనగా ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత ధారణ సిద్ధించినచో ధ్యానం సిద్ధిస్తుంది. ఈ ధారణాస్థితిని నిరంతరం ప్రవాహ రూపంలో కొనసాగించడమే ధ్యానం అనబడుతుంది. అంటే నిగ్రహం మీద ధారణ ఏకాగ్రత, ఏదైనా ఒక విగ్రహం మీద మనం ధారణ మరి చేసినప్పుడు అది తప్ప మరి ఇంకేమీ కనిపించినటువంటి స్థితి ఏర్పడుతుంది. అట్టి స్థితినే ఎలాంటి అంతరాయం లేకుండా మనం కోరుకున్నంత సమయం మరే ఇతర ఆలోచన రాకుండా లేకుండా నిలిపి ఉంచడమే ధ్యానం అని అనబడుతుంది. ధ్యానం కొనసాగుతున్నంతసేపు మనం ఆరాధిస్తున్న మూర్తి అనగా రూపం భావన మాత్రమే ప్రవాహంలో పొంగిపొలుతూ ఉంటుంది. ఆ భావనను అనుభూతి మాత్రమే మనస్సు పొందుతూ అనుభవిస్తూ తన్మయత్వము అనగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అట్టి స్థితి లోపల శరీర స్పృహ కానీ ప్రపంచ గతుల గురించిన ఆలోచనలు కానీ ఉండవు. ఆ విధంగా ధారణని నిచ్చల నిర్మల నిరంతర ప్రవాహవాహినిగా అభ్యసించి ఆత్మానుభూతిని పొందడమే ధ్యానంగా చెప్పబడుతుంది. ఈ విధంగా ధ్యానం అభ్యసించు వారికి తాను ధ్యానించే మూర్తి తామిద్దరూ ఒకటి అనేటువంటి జ్ఞానం అనగా అహం బ్రహ్మస్మి అంటే తానే బ్రహ్మనని తనకంటే బ్రహ్మ వేరు కాదని అనిపిస్తుంది. ధ్యాన నిమగ్నుడైన వాడు అట్టి అలౌకికమైన ఆనందాన్ని ధ్యానస్థితిలో అనుభవిస్తాడు. గతంలో తాను అనుభవించిన భౌతిక ఆనందం కంటే ఈ ఆధ్యాత్మిక బ్రహ్మానందమే గొప్పది అని ధ్యానం చేసేవాడు అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు. కావున ప్రాణాయామం చేయడం వల్ల ధారణ కలుగుతుంది. ధారణను అలాగే కొనసాగిస్తూ పోతే ధ్యానం కలుగుతుంది. ధారణ ధ్యానం కలియడం చేత ధ్యానం సిద్ధిస్తుంది. మనం ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు స్థిరపడుతుంది. శ్వాసలు మన వశమవుతాయి. ఆ శ్వాసలను గమనిస్తూ కూర్చోవడమును ధ్యానం చేయడం అంటాం. అంటే కేవలము శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండడం, శ్వాస ఎలా లోపలికి వస్తుంది ఎలా బయటికి వెళ్తుంది వచ్చిపోయే శ్వాసను గమనించడం ఒక పద్ధతి. ఏదైనా మూర్తిని మనకు నచ్చిన దేవత విగ్రహం కానీ లేదా ఏదైనా మంత్రం కానీ పదే పదే చెప్పడం ద్వారా మనసులో ఇతర విషయాలు ప్రాపంచిక విషయాలు రాకుండా చూడడం, వచ్చిన ఆ విషయాలను అక్కడే ఆపివేసి మళ్ళీ ఆ రూపమును కానీ ఆ మంత్రమును కానీ కొనసాగిస్తూ పోతే ఒక దశలో ఆ మంత్రం యొక్క అర్థం మాత్రమే భాసిస్తూ ఉంటుంది. దానినే ధ్యానస్థితి అంటారు. ఈ విధంగా ప్రాణాయామం చేత మనము ప్రతిరోజు సాధన చేయడం ద్వారా ఈ యొక్క ధారణ ధ్యానం రెండు సిద్ధిస్తాయి. అనగా కేవలము మనకి ఈ ధ్యానం అనేటువంటిది మనకి
ఎలాంటి రూపభావం లేకుండా అనగా

ధ్యానం ఏక విషయం మనహ, ధ్యానం నిర్విషయం మనహ. ఒకే విషయం పైన మనము ప్రాణాయామం చేయడం ద్వారా, ఒకే విషయం పైన మనసు నిలిపి ఉంచడం ద్వారా మనకి ధ్యానం ఏర్పడుతుంది. అదే ఏక విషయం మనహ అని చెప్పడం జరిగింది పతంజలి మహర్షి. అలాగే ధ్యానం నిర్విషయం మనహ, ఇంకా మనం అలాగే కొనసాగిస్తూ పోతే మనకి ఎలాంటి ఆలోచన లేకుండా కేవలము వచ్చిపోయేటువంటి ఆ శ్వాసల్ని కూడా మనం గమనించలేనటువంటి ఒక స్థితిలో ఉండిపోతాం. దీనికే ధ్యాన సిద్ధి అని అంటారు.

0: యోగమనే అదృష్టం ప్రాణాయామ సూత్రాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం. అది
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు శరన్నవరాత్రుల సందర్భంగా బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు సుప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కేలెనిన్.

0: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి క్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి దేవస్థానం. ఆ అమ్మవారి ఆలయం ఇప్పుడు నవరాత్రి శోభను సంతరించుకుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడు నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11వ తేదీ ఆదివారం రోజున మొదలయ్యాయి. బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. మహర్షి వేదవ్యాసుడి చేత ఆ అమ్మవారు ప్రతిష్ఠించబడినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయ మహిమలను గురించి స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ మాటల్లో.
1: ప్రాచీనమైనటువంటి సిద్ధక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ బాసర సరస్వతి క్షేత్రము అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రం యొక్క మహిమ అపారము. పూర్వకాలము మహాభారత యుద్ధం జరిగిన తర్వాత వేదవ్యాస మహర్షి ఈ క్షేత్రానికి వచ్చి కొన్ని రోజులు తపస్సు చేసిన తర్వాత వారికి అమ్మవారి యొక్క దృష్టాంతం అవుతుంది. ఆ దృష్టాంతంలో అమ్మవారు స్వామివారికి పరిపూర్ణమైనటువంటి అనుజ్ఞతో ఈ క్షేత్రాన్ని వ్యాస మహర్షి వారి యొక్క తపశ్శక్తితో ప్రతినిత్యము గోదావరి వెళ్లడము, అక్కడ తపమాచరించడము, వచ్చేటప్పుడు కొద్దిగా ఇసుక తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, ఆ యొక్క తపశక్తి వలన ఇక్కడ ముగ్గురు అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆవిర్భవించి తద్వారా ఆయన యొక్క తపో శక్తి వలన అమ్మవార్లు ప్రకటితమైనాయి. ఆ విధంగా ఈ యొక్క క్షేత్రము ఎంతో సిద్ధ క్షేత్రము. ఈ క్షేత్రంలో ముఖ్యంగా అమ్మవారికి అనాది నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతాయి.

0: మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ విశిష్టతలను గురించి అర్చకులు బాలకృష్ణ చెబుతున్న విశేషాలు.
1: గోదావరి చల తరంగిణి ఈ రూపంలో ఈ క్షేత్రంలో అమ్మవారు వెలిసారు కాబట్టి ఈ బాసర క్షేత్రానికి చాలా మహత్యం ఉంది. ముఖ్యంగా బాసర క్షేత్రంలో వేదవ్యాసుల వారు ప్రతిరోజు గోదావరికి వెళ్లి 3 పిడకల ఇసుక తీసుకువచ్చి ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే రూపంలో ఇక్కడ అమ్మవారు స్థాపించారు కాబట్టి ఈ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చిన్నారికి అక్షర శ్రీకారం అమ్మవారి సన్నిధిలో చేయించినట్టయితే మంచి మేధావులైతారు, ఉన్నత చదువులు చదివి మంచి మేధావులైతారు అని చెప్పేసి పూర్తి నమ్మకంతో అమ్మవారి క్షేత్రానికి వస్తుంటారు.
0: ఆలయంలో కొనసాగుతున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాల గురించి ఆలయ ముఖ్య అర్చకులు మదన్ దీక్షితులు చెబుతున్న వివరాలు.
2: శ్రీ జ్ఞాన సరస్వతి వాసరా క్షేత్రంలో అమ్మవారి యొక్క శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 20వ తేదీ విజయదశమి నాడు ముగుస్తాయి. ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే, అలాగే అక్షరాభ్యాసాలు చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలుంటాయని చెప్పేసి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం 16వ తేదీన ఉంటుంది. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నట్టయితే సకల విద్యా బుద్ధులు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి ప్రతీతి. కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా 3 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి సర్వం సిద్ధం చేసి ఉన్నాము. అటువంటి అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకుని, అలాగే పెద్దవాళ్లు కుటుంబంతో సహా వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పునీతులు కావాలని చెప్పేసి కోరుచున్నాము. అలాగే 19వ తేదీ నాడు అమ్మవారికి అమ్మవారి క్షేత్రంలో చండీ యాగం ప్రారంభమవుతుంది. 20వ తారీఖు నాడు ఉదయం సమాప్తి జరుగుతుంది. అదే రోజున దసరా అని పండుగను చేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని పురస్కరించుకుని ఈ నవరాత్రులలో అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి క్షేత్రంలో దర్శించుకుని పునీతులు కాగలరని చెప్పి కోరుచున్నాను.
0: నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి చేసే అలంకరణలు, విశిష్ట పూజలను గురించి అర్చకులు బాలకృష్ణ మాటల్లో.
1: పవిత్ర గోదావరి తల్లి జలాన్ని కలశ రూపంలో అమ్మవారి సన్నిధిలో తెచ్చి గుడికి సంప్రోక్షణం చేసి స్వస్తి పుణ్యావచనము గణపతి, స్వస్తి పుణ్యావచనము గౌరమ్మ గణపతి, స్వస్తి పుణ్యావచన పూజాన్ని జరిపిన తర్వాత ఆ జలాన్ని మందిరం మొత్తం సంప్రోక్షణం చేసి ఈ పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఈ శారదీయ నవరాత్రాల్లో అమ్మవారికి 7 వారాల నగరిని ప్రత్యేకించి అలంకరిస్తారు. అదేవిధంగా మరి అమ్మవారికి దేవీ నవరాత్రాల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రం చతుష్షష్టి పూజ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకించి నిర్వహిస్తారు. ఈ చతుష్షష్టి పూజలో 64 కళలతో అమ్మవారికి విశేషంగా వేద మంత్రాలతో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాన్ని జరుపుతారు. అదేవిధంగా 12:30 అమ్మవారికి మహానైవేద్యం ఉంటుంది. ఈ మహానైవేద్యంలో పంచభక్ష పరమానాలతో అమ్మవారికి విశేష నైవేద్యాన్ని సమర్పించి తదనంతరము హారతి ఉంటుంది, మహాహారతి. అదేవిధంగా సాయంత్రం కూడా 7:30 అమ్మవారికి సాయం ప్రదోష పూజ అంటారు. ఈ సమయంలో కూడా అమ్మవారికి చతుష్షష్టి పూజను నిర్వహిస్తారు. లలితా పారాయణము నిరంతరంగా ఉంటుంది, మహావిద్యా పారాయణము, రుద్ర పారాయణము, ఈ విధంగా గాయత్రి పారాయణము, అన్ని పారాయణాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు నిత్యము చండీ హోమం జరుగుతుంది. అదేవిధంగా

0: తయారు చేసి భక్తులందరికీ ఎవరైతే చిన్నారులకి అక్షర శ్రీకారం చేయిస్తారో వారందరికీ ఈ పాయస ప్రసాదాన్ని తినిపించినట్టయితే మంచి మేధావులైతారనే పూర్తి నమ్మకంతో ఈ పాయస ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా దేవస్థానం వారు పంచిపెడతారు.
1: నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ అవతారాల గురించి ముఖ్య అర్చకులు మదన్ దీక్షితులు మాటల్లో.
2: శరణ నవరాత్రుల్లో పురస్కరించుకుని మొదటి రోజు శైలపుత్రిగా అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే రెండవ రోజు సోమవారం బ్రహ్మచారి అలంకారంగా దర్శనమిస్తుంది. మూడవ రోజు చంద్రగంట అవతారం ఉంటుంది. నాలుగవ రోజు కుష్మాండ దేవిగా అవతరిస్తుంది. గురువారం 15వ తేదీన స్కందమాత, తరువాత శుక్రవారం కాత్యాయని, శనివారం కాళరాత్రి, ఆదివారం మహాగౌరి, 19వ తేదీ సిద్ధిదాత్రి, 20వ తేదీ నాడు శ్రీ మహా సరస్వతిగా అవతారాన్ని అమ్మవారు దర్శనమిస్తుంది. ఇట్టి నవరాత్రుల్లో ఉన్నటువంటి అవతారాల్ని పురస్కరించుకుని ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని మీరు దర్శించుకుని పునీతులు కావాలని చెప్పేసి కోరుచున్నాను.
1: శారదీయ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే మనోవాంఛలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లు, కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనాదేవి చెబుతున్న వివరాలు ఆమె మాటల్లో విందాం.
3: శ్రీమాత్రే నమః. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరండి. ఈ దేవస్థానంలో 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు దేవీ శరణ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా 16వ తారీఖు మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు, చిన్నారులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి వాళ్ళకి దర్శనానికి గాని, ప్రసాదాలకి, అక్షరాభ్యాసాలకి, త్రాగునీటికి, వాళ్ళకి శాంతి భద్రతలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు, దాతల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేయడం జరిగింది. చిన్నారులకి పాలు, బిస్కెట్లు, త్రాగునీరు, పండ్లు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. మనకి ప్రతి సంవత్సరము ప్రధాన ఆలయంలో ఈ ఉత్సవాలని ఎలా ఏ విధంగా నిర్వహించబడ్డాయో అదే విధంగా ఇప్పుడు బాలాలయంలో కూడా ఉత్సవాలన్నీ యథావిధిగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.
1: శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. బైన్సా అడిషనల్ ఎస్పీ సాయి కిరణ్ మాటల్లో ఆ వివరాలు.
4: మాకి మూల నక్షత్రం 16th రోజు 3:00 ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 17th రోజు 8:00 వరకు మనకి కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించినటువంటి బందోబస్ ఏర్పాట్లు పోలీస్ శాఖ తరఫున టెంపుల్ ఈఓ గారితో కలిసి పరిశీలించడం జరుగుతుంది క్షేత్రస్థాయిలో. అలాగే పోలీస్ శాఖ తరఫున ఏదైతే బందోబస్ రిక్వైర్మెంట్ ఉందో ఈ బందోబస్ మొత్తం కూడా మనము సోర్స్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఇలాంటి ఆటంకాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి నేను ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఫీల్డ్ పైకి రావడం జరిగింది. అన్ని పరిశీలించి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఫోర్స్ అప్రాక్సిమేట్ మనకు ఒక 300 మెంబర్స్ ని వేస్తున్నాం. 2 షిఫ్ట్లు వేస్తున్నాం కంటిన్యూస్ గా. మనకి మోర్ దాన్ 24 అవర్స్ గా అరౌండ్ మనకి దగ్గర 28-29 అవర్స్ కంటిన్యూస్ గా చేయాల్సింది ఉంటుంది. కాబట్టి 2 షిఫ్ట్లో అరౌండ్ 300 మెంబర్స్ తో పాటు మనము ఫోర్స్ అప్రాక్సిమేట్ ఇప్పటివరకు అంచనా రిప్లేస్కుంది. కంట్రోల్ రూమ్ ఇప్పటిలాగానే మెయింటైన్ అవుతుంటది. ఈసారి ఆలయం మార్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా కొంచెం దగ్గరగా ఆన్ గ్రౌండ్ చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ముందే.
1: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో జరిగే శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలతో పాటు ఇతర వేడుకల గురించి ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ చెబుతున్న వివరాలు.
5: బాసరా క్షేత్రం లోపల సంవత్సరం పొడుగునా ముఖ్యమైన 3 ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా దేవీ శరణ నవరాత్రి ఉత్సవములు, అదేవిధంగా మాఘమాసంలో మొదటి పంచమి వసంత పంచమి, అదేవిధంగా ఆషాఢ మాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు దీన్ని. ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయంలో జరుపుకోబడతాయి. ఇవి ప్రత్యేక

0: ప్రత్యేకమైన దినాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజించినట్టయితే మనకంతా శుభం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్షేత్రం లోపల ఈ మూడు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ విశేషమైనటువంటి కార్యక్రమంలో గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ వ్యాసుని పూజిస్తే మనకంతా గురు పూజించినట్టయితే మనకంతా శుభం కలుగుతుంది. అదేవిధంగా అమ్మవారు అమ్మ మూలా నక్షత్రము రోజున అమ్మవారిని దర్శిస్తే కూడా మంచి చదువు విద్యా బుద్ధి జ్ఞానం కలుగుతాయి. అదే వసంత పంచమి అమ్మవారి జన్మదినం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ఆలయం లోపల లోక కళ్యాణార్థమై జరపబడతాయి. అదేవిధంగా భక్తులందరూ ఇట్టి విశేషమైన రోజుల్లో అమ్మవారిని దర్శించి పూజించి ఓం శ్రీమాత్రే నమః అని స్మరిస్తే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విద్యార్థులు కూడా తమ చదువు బాగా రావాలంటే అమ్మవారి స్వామివారి శ్లోకాన్ని మరి అమ్మవారి శ్లోకాన్ని చదివి ఉండాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయ అనే మంత్రాన్ని విద్యార్థులు కనుక స్మరించినట్టయితే పూజించినట్టయితే పఠనం చేసినట్టయితే అంతా విద్యలు చాలా చక్కగా చదువుకోలో రాణిస్తారు. కాబట్టి మరియు ముఖ్యంగా ఓ బుద్ధికి జ్ఞానానికి సంబంధించిన సరస్వతి అమ్మవారికి ఓం మయం సరస్వతే నమః వాగ్దేవి చ విద్మహే సర్వసిద్ధి చ ధీమహే తన్నో వాణి ప్రచోదయాతని గాయత్రి సరస్వతి గాయత్రిని చేసినట్టయితే మనకంతా విద్యా బుద్ధులు చక్కగలుగుతాయి, అమ్మవారికి ఆశీర్వచనం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.
1: విశేషమైన శ్రీ శారదీయ నవరాత్రుల సందర్భంగా బాసరలో కొలువై ఉన్న ఆ చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారిని భక్తులు అశేషంగా దర్శించుకుని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిద్దాం.

0: బాలాలయంలో బాసర నవరాత్రి మహోత్సవాలు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ కె లెనిన్.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
3: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సమయం 8 గంటలు కాస్తోంది. మరికొంచెంసేపట్లో సమాచార ప్రభాత్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పాడి తల్లి డాక్టర్ ఉదారినారాయణ కథానిక ఇప్పుడిందాం.
1: సూర్యోదయాన్ని పక్షులు రెక్కలతో పిలుస్తున్నాయి. ఎడ్లు ఒళ్లు విరుచుకుంటూ నిన్నటి నిద్రను విదిలించుకుంటున్నాయి. పెండగుళ్ళ ఎత్తుకొని కొట్టం లోపల నుంచి బయటకొస్తున్నాడు ధర్మన్న. కొట్టాన్ని వాకిలిని చీపురుతో ఊడ్చేసి గుళ్ళా చీపురును కొట్టం సూరి కింద పెట్టి ఎడ్లకు మేతవేసి కాళ్లు చేతులు కడుక్కున్నాడు. మేత నములుకుంటూ ఆ రోజు పనికి సిద్ధమవుతున్నాయి ఎడ్లు. ఆ రోజు చేన్లో ఏం పనుందని ఆలోచిస్తూ ఎడ్లవైపు చూస్తూ జేబులోంచి బీడి తీసి ముట్టించాడు ధర్మన్న. రెండు దమ్ములు గుంజిండో లేదో రింగవుతున్నా సెల్లును బనియన్ జేబులోంచి తీసి హడావిడిగా, హలో, ఓళ్ళు మాట్లాడేది, హలో. సరిగా వినబడకపోవడంతో కొంచెం దూరమెళ్లి బీడిని కాలుతో నలిచేసి, హలో ఓళ్ళు, అదే హడావిడితో అన్నాడు. నేను ధర్మన్న, గాలిరెడ్డిని. ఇనవడలేదా? ఇప్పుడు ఇనవడుతున్నది. అంతా మంచిదేనా పటేలా? అంతా మంచిదే. పంటలెట్లున్నాయి? పంటలియ్యోడు అంతపూర్తినే. ఆనలు ఎక్కువడి పత్తులన్నీ జౌకుబట్టినై. అట్లనా? అయ్యో, పటేలు మాటలు వింటూ ఒక కాలు గోడకు ఆనించి పటేలుకు పంట ముచ్చేటంతా చెప్తున్నాడు ధర్మన్న. ఇగో ధర్మన్న, చెప్పు పటేలా. ఆసక్తితో ఫోన్ వింటున్నాడు ధర్మన్న. ఏమి లేదు, మేము వచ్చే ఆదివారం కొడుకు కోడలు పిల్లగాండ్లంతా వస్తున్నాం, ఇల్లు సాపు చేసుంచు అని ఫోన్ పెట్టేశాడు గాలిరెడ్డి. గాలిరెడ్డిది ఆ ఊరిలో చదువుకున్న కుటుంబం. గాలిరెడ్డి తండ్రి ఊరు బడి మట్టికే చదువుకున్నాడు. కొడుకును మాత్రం డిగ్రీ వరకు చదివించాడు. గాలిరెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉన్నా ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండే. అందులో 10 ఎకరాల నల్లరేగడి భూమి ఉన్నది. తాను మాత్రం తన కొడుకును ఎంటెక్ వరకు, కూతురును డాక్టర్ కోర్సు చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. అల్లుడు కూతురు డాక్టర్ ఉద్యోగం చేస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం, బెంగళూరులో ఉంటున్నాడు. 2 ఏళ్ల వ్యవధిలోనే గాలిరెడ్డి తల్లిదండ్రులు మరణించారు. పిల్లల చదువులు పెళ్లిళ్లు అయ్యేదాకా గాలిరెడ్డి భార్యతో ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చూసుకునేవాడు. తర్వాత కొడుకు కోడలు ఒత్తిడితో బెంగళూరుకు వెళ్లిపోయాడు. ధర్మన్ననే 10 ఏళ్ల నుంచి జీతముంటూ వ్యవసాయంతో పాటు గాలిరెడ్డి ఇంటిని చూసుకుంటున్నాడు. వరుసగా 6 గదుల మిద్దె ఇల్లు, కింద ఫ్లోరింగు, మధ్యలో 3 గదులకు చిలక చెక్క, గదులకు ఎడమవైపు 3 గాదెలు, ఇంటి వెనుక పెరట్లో మంచినీళ్ల బావి, జామ మల్లె మందారం చెట్లు, ఇంటి ముందర 100 మంది కూర్చునేట్లు విశాలమైన వాకిలి, వాకిట్లో వచ్చిపోయేవాళ్లకు ఆహ్లాదాన్ని పంచే వేప అరటి ఎర్రగన్నేరు చెట్లు, ముందర 7 గదులంతా విశాలమైన కొట్టం, చుట్టూ ప్రహరిగోడ, ముందర పెద్ద దర్వాజా. ధర్మన్న ఎప్పుడూ ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ నిగ్రాన్ చేస్తుంటాడు. పంటకాలంలో అక్కడే పండుకుంటాడు. గాలిరెడ్డి చెప్పినట్లుగానే ధర్మన్న ఇంటి బూజు దులిపి కడిగి శుభ్రం చేశాడు. పక్కబట్టలు మడేలుకు చెప్పి ఉడకబెట్టించాడు. నీళ్లపోయి కిందికి కట్టెలు, వాకిట్లో నీళ్ల డ్రమ్ము కడిగి అన్ని సిద్ధం చేసి ఉంచాడు. వాకిట్లో మొరం పోసి లొందలు నింపి మైదానం చేశాడు. రోజు ఉదయం సాయంత్రం 2 రోజుల నుంచి పటేలు ఇంటి పనులు చేస్తున్నాడు. ఆ రోజు ఎప్పట్లాగే ఎడ్లకు మేత వేసి పెద్ద దర్వాజకు తాళమేశాడు ధర్మన్న. ఇల్లు సాపుజేసుడైందా? మొగనికి నీళ్ళిస్తూ అన్నది ధర్మన్న భార్య గంగ. ఇంకా కొంచెం పెరట్లా సగవెట్టేదున్నది, రేపు అయిపోతుందేమో. తువాల చిలుక్కొయ్యకు తగిలేస్తూ

అవ్వ తిన్నదా అన్నాడు ధర్మన్న. ఆవు ఇప్పుడే తిన్నది బదులిచ్చుకుంటూ, గోళీలు సాపైనయి, రేపు ఎట్లన్నా తెప్పియాల అత్త పరిస్థితి చెప్పింది గంగ భర్తకు చాయిచ్చుకుంటూ. తప్పుడవుతున్న ఫోన్ను జేబులోంచి తీస్తూ, మర్లా పటేలే ఫోన్ చేస్తున్నాడు ఆందోళనగా భార్య కేసి చూస్తూ అన్నాడు ధర్మన్న. లేపవు, లేపి మాట్లాడు, ఇంకా ఏమడుగుతాడో ఏమో కంగారుగా అన్నాడు ధర్మన్న. ఏమన్నానని ఫోన్ లేపకుంటే ఏమన్నా అనుకోడా అన్నది గంగ. హలో, ఆ పటేలా, నేను ధర్మన్నని. ఏంటిదో? ఏమి లేదు, ఈసారి మా కొడుకు కుటుంబం మేమంతా 2-3 నెలలు ఉండటందుకు వస్తున్నాం. కొంచెం కరెంటు ఎల్పర్ను పిలిపించి చెక్ చేపియు. అదిలాబాదు దిగంబరు సేడు దగ్గరికెళ్ళి బియ్యము, పప్పు, చక్కెర, గోధుమలు, నూనె అన్నీ 3 నెలల సామాను తెచ్చి ఉంచు. ఇద్దరు పని మనుషులనుసుగా మాట్లాడి ఉంచు అని ఫోన్ పెట్టేశాడు. ఏమైంది, గట్ల చూస్తున్నావు? అదే, ఏమన్నాడు అన్నది గంగ కంగారుగా. ఏమీ లేదే, అలా కొడుకు కట్ల పటేల్ జోడ 2-3 నెలలు ఈయనే ఉండిపోతందుకు వస్తున్నాలట. కిరాణా సామాను అది ఇది అంతా కొని ఉంచుమన్నాడు. ఆడికెళ్ళి ఫోన్లా పైసలు కడతాడట అని చెప్పాడు ధర్మన్న. అబ్బా, గన్నుద్దులు ఉండతందుకు వస్తున్నాలా? అటు షేను పని చూసుకుంటావా, ఇటు మాలకిల్లును చూసుకుంటావా అని అసహనంగా అన్నది గంగ. ఆవే నాకు సుఖ అనిపిస్తున్నది. అలా లగ్గమై నుంచి గిన్నుద్దులుండటందుకు ఎన్నడూ రాలేదు. మాలక్ మాలక్ సాని దివిలకు ఉగాదికి దగ్గరోళ్ళ లగ్గాలకు వస్తుంది. ఇప్పుడు అందరస్తున్నారు, నాకు కూడా ఏదో అనుమానంగున్నది అన్నాడు ధర్మన్న. అలయిల్లో మనమేమనస్తుంది, ఏడాది చుకా ఉన్నా ఉండొచ్చు అని విషయాన్ని ముగించింది గంగ. ధర్మన్నకు ఆ ఊరిలో మంచి పేరున్నది. నమ్మకమైన మనిషి అని, నిజాయితీ పరుడని అందరంటారు. 10 ఏళ్ల కంటే తక్కువ ఎవరికి జీతముండలేదు. అతను జీతమున్నా ఇంటిళ్ళు వాళ్లు నిశ్చింతగా ఉంటారు. ధర్మన్న భార్య గంగ, ఇద్దరూ కూతుళ్ళు, ఒక కొడుకు. పెద్ద కూతురు పెళ్లి చేశాడు, చిన్న కూతురు మండల కేంద్రంలో ఇంటర్, కొడుకు జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్నారు. తల్లి 7 పదులు దాటిన పెద్ద మనిషి, ఆరోగ్యం అంతంత మాత్రమే. సాయంత్రం చెట్ల మీద పక్షులు అలర్చేస్తున్నాయి, కొన్ని వాటి పిల్లలతో గూట్లో ముచ్చట్లు పెడుతున్నాయి. ఊరి ఆవులు గేదెలు దుమ్ములేపుకుంటూ ఇండ్లకు చేరుతున్నాయి. వాటి పిల్లలు తల్లుల అరుపులతో ఊరు ఊరంతా సందడిని సంతరించుకున్నది. నారింజ బూడిద రంగులు పశ్చిమ దిక్కునున్న సూర్యుని కప్పేశాయి. ఇండ్ల గుణపెంకుల సందుల్లోంచి వంటపోగా మేఘాల్లా కనబడుతున్నది. ధర్మన్న ఎడ్లను కట్టేసి తాళాలన్నింటినీ మళ్లీ ఒకసారి చూసి బయటకొస్తుండగా కారు హారన్ చెవిలో పడ్డది. పాటాకు తలుపులు తీసి పక్కకు నిల్చున్నాడు. కారు లోపలికొచ్చి ఆగిన వెంటనే గాలిరెడ్డి కుటుంబమంతా ఒక్కొక్కరు దిగారు. సూటు కేసులు బ్యాగులన్నింటినీ లోపల పెట్టాడు ధర్మన్న. అంతా మంచిదేనా ధర్మన్న? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు గాలిరెడ్డి. మంచిగానే పటేలా, వినయంగా అన్నాడు. ఇల్లు మొత్తం సఫా చేసినవా? అవునన్నట్లు తల ఊపాడు. ఇంకా కొంచెం సగబెట్టేదున్నది. కొడుకు కోడలు పిల్లలు వాకిలంతా తిరుగుతూ ఇంటిని కొట్టాన్ని పెద్ద దర్వాజాని పూల చెట్లని వింతగా చూస్తున్నారు. పొయస్త పటేలా అని ఇంటికి బయలుదేరాడు ధర్మన్న. ఇంట్లోకి వస్తూ, ఏమైంది అవ్వకు, గునుస్తున్నది? ఆశ్చర్యంగా అడిగాడు. పగడ్నుంచి పానం మంచిగలేదు, దగ్గు ఎక్కైంది, దమ్ముసుక సతాయిస్తున్నది. అత్తవైపు చూస్తూ భర్తకు చెప్పింది గంగ. తల్లి దగ్గరికి వంగి కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ, గోళీలు వేసుకున్నదా? తిండి పెట్టినాక వేస్తా అన్నది గంగ. ఈయన్ని కూసుంటా అవ దగ్గర, ఇద్దరికి ఇడికే తీసుకురా. పప్పులో నానబెట్టిన జొన్న రొట్టె ముక్కలను తల్లికి తినిపిస్తున్నాడు. గంగ చేతులు కడుక్కొని అత్తకు గోళీలు వేసింది. తెల్లారి పటేల్ ఇంట్లో మూగదాళ్లు తిప్పి బయట కట్టేయడానికి ఎడ్లను తీస్తున్నాడు ధర్మన్న. గాలిరెడ్డి కొడుకు వాకిట్లో వేప చెట్టు కింద ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. గాలిరెడ్డి ధర్మన్న కొంచెం దూరంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ధర్మన్నను పిలిచి, ధర్మన్న
ఈ ఊళ్ళో రోజు 2-3 లీటర్ల పాలు దొరకడం కష్టం.

ఇష్టమే. బయటకున్న పాలు మా పిల్లలకు పసందు గావు. మీ బర్రెని మేమున్నన్ని రోజులు మా ఇంట్లోనే కట్టెయ్యు. దినా మాకు పాలు వెండించి ఛాయపూర్త మీ ఇంటికి కొన్ని తీసుకపో అన్నాడు గాలిరెడ్డి. గాలిరెడ్డి మాటలు పూర్తి కాకముందే ధర్మన్న ముఖములో నెత్తురు ఇంకిపోయినట్లయింది. ఏమనాలో తోచడం లేదు. తువాలతో ముఖాన్ని తుడుచుకుంటూ, ఇక్కడెందుకు పటేలా, మా ఇంటికెళ్లే పిండుకొని తెస్తా ధైర్యం చేసి అన్నాడు ధర్మన్న. మా పిలగాన్లు ఎప్పుడస్తారా ధర్మన్న? వాళ్లకు ఎడ్లు బర్లు చేను చెట్టు చూసుడంటే ఎంతో గమ్మతు. గందుకే ఈయన్నే గట్టేయమంటున్నా మనసులో మాట చెప్పేశాడు గాలిరెడ్డి. మంచాల విచారంతో పడుకున్న తండ్రిని చూస్తూ, ఏమైందే బాపు, ఏమైంది? అదే నేను నెత్తునొస్తున్నదా? కూతురు మాటలు విని పరిగెత్తుకుని వచ్చి, ఏమైంది, అస్తకాస్తైన వన్నావు, భయపడుతూ అన్నది గంగ. ధర్మన్న లేచి కూర్చొని, మాలకు ఇంటోళ్ళు ఉన్నన్ని రోజులు మన బర్రెని ఆలింటికాడనే కట్టేయమన్నాడు, అయితే నువ్వేమన్నావు? తాతాలాడుతూ అన్నది గంగ. మీ ఇంటికే పాలు పిండుకొని తెస్తా అన్నా. అయ్ ఇలా శాంతానంగాని, ఓలన్న బర్రెని ఇంటికాడ కట్టేయమంటలా? ఇల్లేమంది, చెరుకు మెత్తగున్నదంటే ఏలేదంక శీకుడేనా? అద్దననుంటివి కసురుకుంటూ అన్నది గంగ. అన్ని తీళ్లు చెప్పినా ఆడా ఆళ్ళు ఇనెట్టు లేకుండే. అయ్యో, బర్రె ఆళ్ళింటికాడ ఉంటదా? రేపటినుంచి కాలేజీకెట్ల ఓకన్నే బాపు, బాధతో అన్నది కూతురు. అద్దననుంటివి గదనే, మాకు తక్లీబ్ అవుతుందని అననుంటివి అన్నాడు కొడుకు. ఏం మంది దునియలా అల్కగున్నోళ్లా బతుకులేగింత, కొత్తలు సుఖ అస్తయు రావు, దిగులుగా అన్నది గంగ. తిండి పొయ్యి మీదనే ఉన్నది. ముసలమ్మ దగ్గు తప్ప ఆ ఇల్లంతా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. బర్రెని మాలకింట్లో ఉంచడం ధర్మన్నగని గంగని తీరని వేదనకు గురిచేసింది. ఇల్లు గడవడం కష్టమవుతుంది, వద్దు అనుస్తదా? పటేల్ దగ్గర పెద్ద కూతురు పెండ్లికి 2 లక్షల బాకీ తీసుకున్నాడు. ఏడాదికి 40,000 జీతం పైసలు, 70,000 నుంచి కటు చేసుకుని 30,000 ఇస్తున్నాడు. ఇంకా 2 సంవత్సరాలకు గాని బాకీ తీరదు. బండ కింద చెయ్యి మనదున్నప్పుడు అడిగే ధైర్యమొస్తదా? రోజూ పొద్దున పూట ధర్మన్న మాలకింటికి పనికెళ్తే కొడుకు బర్రె గూటం దగ్గర పెండ తీసి ఊడ్చేయడము, నీళ్లు కుడితి పెట్టడము, గడ్డిమోపు తేవడము, పేదుడెకు సన్నంగడ్డి లాంటి పనులన్నీ చేసి కాలేజీకెళ్తాడు. గంగ పాలు పిండి ఊర్లో ఇంటింటికి తిరుగుతూ పాలమ్మడం, కూతురు ఇంటి పని వంట పని చేసి కాలేజీకెళ్తుంది. ఇలా ఎవరూ ఖాళీ ఉండకుండా పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంట్లో బర్రి లేకపోవడంతో ఇబ్బందులతో పాటు దాని యాది అందరినీ కలిచివేస్తున్నది. ధర్మన్న కూతురుకు బర్రె జ్ఞాపకాలు ఒక్కొక్కటి కండ్ల ముందు కదులుతున్నాయి. సరిగ్గా నెల ముందు సట్టి పండుగ నాడు ధర్మన్న బర్రెను దుడ్డెను చెరువులో శుభ్రంగా కడుక్కొని వచ్చాడు. సట్టి పండుగకు రావాలని కూతురు అల్లుడు వియ్యంకునికి ఫోన్ చేసి చెప్పాడు. సాయంత్రం గంగ సల్లచారు పప్పు పాయసం 2 శాఖాలు సిద్ధం చేసింది. ధర్మన్న పాలకుండలు పెరుగుదుత్తలకు బంతిపూల దండలు కట్టాడు. అన్నిటినీ వరుసగా పెట్టి పాలు నింపి పసుపు కుంకుమ బొట్టు పెట్టింది గంగ. కొడుకు బర్రెకు దుడ్డెకు ఇంటికి పంటకు ఎప్పుడు కాపలా ఉండే కుక్కను మల్లన దేవునిగా భావించి పూలదండలేశాడు. ముద్దుగా ముస్తాబైన పెయ్యదుడ్డెను మెడనిండా చేతులేసి ముద్దు పెట్టుకున్నది కూతురు. కుక్కను తలపై పునుకుతూ హత్తుకున్నది. సల్లంగా చూడుండ్రి, పాడి పంటలు ఇంటినిండా అయ్యుండ్రి అని బర్రెకు కుక్కకు ఇంటి వాళ్ళంతా మొక్కి నైవేద్యం పెట్టారు. చుట్టుపక్కల వాళ్లు చుట్టాలంతా భోజనాలు ముగించుకున్నారు. అమ్మా, పెద్దగైనాక ఈ దుడ్డెని అమ్మద్దు, మనమే ఉంచుకుందాం, దుడ్డెను పునుకుతూ గారాబంగా అన్నది కూతురు. మనమే ఉంచుకుందాం కొడుక అన్నది తల్లి. 5 ఏళ్ల కింద గంగ వాళ్ళమ్మ ఇంట్లో పాడిబర్రే పాము గుట్టి చనిపోతే పెయ్యదుడ్డెని తెచ్చుకున్నది గంగ. అదే ఈ బర్రె పెరిగి పెద్దగై నిరుడు ఈని ఆడబిడ్డెను కన్నది. బర్రె తొందరగా ఈనకపోతే తెలిసినోళ్ళని తీసుకొచ్చాడు. తల్లి బిడ్డే సుఖంగా బయటపడాలి మల్లన దేవుడా
అని ఇంటి వాళ్ళంతా

చేతులెత్తి వేడుకున్నారు. రోజూ 2-3 లీటర్ల పాలిస్తున్నది. ధర్మన్న జీతం పైసలు సంవత్సరం ఖర్చుకు పనికొస్తే ఈ పాల పైసలతో పిల్లల చదువుకు ఆటో, పుస్తకాలు, నోటుబుక్స్, పెద్ద మనిషి మందులు పాల పైసలతోనే తీరిపోతాయి. ఈ బర్రెనే కన్నతల్లిలా సాదుకున్నది. ఇప్పుడు బర్రె లేదు, పాలు లేవు, పైసలు లేవు. తెల్లారి మరునాడు కాలేజీకి వెళ్లలేక బర్రె లేనిది చూసి బోరున ఏడ్చింది కూతురు. తల్లికి ఏడుపాగలేదు. 4 రోజులు దాటిపోయింది. ధర్మన్న పటేలు ఇంటి దగ్గరనే పాలు పిండి కుడిచిపెట్టి ఎప్పట్లాగే చూసుకుంటున్నాడు. గాలిరెడ్డి కొడుకు భార్య పిల్లలకు ఊరు బయట పంట పొలాలు, వాగులు, వంకలు, చెరువులు, కారులు తిప్పుతూ చూయిస్తున్నాడు. ధర్మన్న పాలు పిండుతున్నప్పుడు పిల్లలకు చూయిస్తూ, మన బెంగళూరు ఇంట్లో మిల్క్ పాకెట్స్ వస్తాయి కదా, ఆ పాలు ఈ బఫెలో నుంచే తీసి పాకెట్లో అమ్ముతారు అని 2 పిల్లలకు ఇంగ్లీషులో చెప్తున్నాడు. పిల్లలు ఆశ్చర్యంగా వింటూ, వాట్ ఈస్ దిస్ పప్పా అడిగింది కూతురు. దానిని గ్రాస్ అంటారు, తెలుగులో గడ్డి అంటారు. మనకు అన్నంలాగే దానికి ఇది అన్నం అని చెప్పాడు. మరి అవేంటి పప్పా, ఎడ్లను చూయిస్తూ అడిగాడు కొడుకు. వాటిని బుల్లకాట్స్ ఎడ్లు అంటారని చెప్పాడు. ధర్మన్న తల్లి పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నది. బర్రె ఉన్నప్పుడు తల్లి రోజూ కొన్ని పాలు తాగేది. ఒకరోజు తల్లికి ఒంట్లో బాగలేదని, ఇంట్లోనే ఉండిపోతే రాత్రంతా బర్రె అరిచిందట. రాత్రి 10 దాటింది. నిద్రలోకి జారిపోయాడు ధర్మన్న. అంతలోని ఫోన్ మోగింది. హలో హలో, ఆ పటేలా, ఏం చెప్పు. మన బర్రెకు కడుపు బింది, కాళ్ళు కొట్టుకుంటా ఒర్లుతున్నది. పటేలు మాట పూర్తి కాకముందు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్లాడు ధర్మన్న. అప్పటి

మధ్యన తలపెట్టి ఏడుస్తున్నాడు. ఏ ముఖంతో ఇంటికెళ్లాలని దుఃఖిస్తున్నాడు. కాని కాలంలో కన్నీళ్ల గాయాల్ని తుడిచిన కొంగుని చివరిదాము గుండె నిండా కండ్లకద్దుకొని రేపటి తన బువ్వ గిన్నెల్ని పాలబుగ్గల్ని మనసారా దయతీసుకొని మృత్యులోయ అంచును తాకుతూ వస్తున్న ఆ మట్టి మనిషి రేపు ఖచ్చితంగా పొద్దును చూస్తాడని చెప్పలేము అన్నట్టు ధర్మన్న పరిస్థితి మారిపోయింది. ఉదయం 6 గంటలు. తూర్పు దుప్పటిని చీల్చుకొని సూర్యుడు మెల్లగా లోకాన్ని చూస్తున్నాడు. పక్షులు జంతువులు నిద్రను దులిపేసుకుంటున్నాయి. పేదూడా పాల కోసం అరుస్తున్నది. బర్రె మంచిగైందా బాపు? బాధగా అడిగాడు గాలిరెడ్డి కొడుకు. ఏమీ మాట్లాడక బర్రె వైపు చూస్తూ ఉండిపోయాడు గాలిరెడ్డి. బర్రె కొమ్ముల నుంచి మూతి చెవులు అన్ని ముద్దించుకుంటూ ఏడుస్తున్నాడు ధర్మన్న. ఇక నా పాలుడ్చినై కొడుక అన్నట్లు గేదె రెప్ప వేయకుండా ధర్మన్న వైపే చూస్తున్నది. తల్లిలాంటి బర్రె తల్లిని పిల్లల్ని ఇల్లును సాధుతున్న బర్రెను చూస్తూ దుఃఖిస్తున్నాడు ధర్మన్న. ఆ ఏడుపుకు చుట్టుపక్కల వాళ్లంతా గుమిగూడి గేదె వైపు ధర్మన్న వైపు దీనంగా చూస్తున్నారు. చూసినవా బాపు, అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. బర్రె ధర ఇప్పుడు దాదాపు 1 లక్ష రూపాయలు. పాపం ధర్మన్న మామ కుటుంబానికి ఇదే ఆధారమట. నువ్వు మామీద ప్రేమతో మమ్మల్ని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంచుదామనుకున్నావు.

అన్నారు. చూసినవా బాపు, అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. బర్రె ధర ఇప్పుడు దాదాపు 1 లక్ష రూపాయలు. పాపం ధర్మన్న మామ కుటుంబానికి ఇదే ఆధారమట. నువ్వు మామీద ప్రేమతో మమ్మల్ని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంచుదామనుకున్నావు.

0: పారింది. పిల్లలు దూడల్లా గంతులేశారు.
1: కథానిక పాడి తల్లి డాక్టర్ ఉదారి నారాయణ కథానికాది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిన్న.

సినీలి సినీ గీతాల హరివిల్లు ఎవరికి వారే తీరిక లేని ఈ రోజుల్లో నవ్వుతూ పలకరించే ఒక మనిషి ఉండటమే అసలైన అదృష్టం. మరి మీరు కూడా మీ ఆత్మీయ వ్యక్తికి ఏవైనా మంచి మాటలు లేకపోతే శ్రోతలకు ఏవైనా మంచి మాటలు ముచ్చట్లు చెప్పాలి అనుకుంటే 0873 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేసి మంచి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు.

శ్రోతలు సింగిడి సినిగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారానే కాదు ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలన్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కోదండరాముడు చిత్రం నుంచి జేడి చక్రవర్తి రంభ నటించిన ఈ లాహిరి అనే పాటని వినిపించండి అంటూ కోరిండ్రు వర్షిణి, అక్షిత, రమ్య, రాగిణి, నిర్మల్ నుంచి. మరి వీళ్ళందరి కోసం ఈ పాట.

ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈరోజు ఆకాశవాణి ఆదిలాబాద్ వార్షికోత్సవం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ప్రతిరోజు మీతోటే మీ వెన్నంటే ఉంటూ మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని, అంటే విజ్ఞానం, వినోదం, సాహిత్యం, ఆరోగ్యం, ఇలా ఎన్నో కార్యక్రమాలని వినిపిస్తూ ఉంటుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మరి ఈ సందర్భంగా మీరు కూడా మీకు ఆకాశవాణి ఆదిలాబాద్తో ఉన్న సంబంధాన్ని, ఆప్యాయతని గురించి పంచుకోవాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టచ్చు. మరి ఫోన్ నంబర్లు మరొకసారి చెప్తున్నా, 0872 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ మీ అనుభవ, మీకు ఆకాశవాణి ఆదిలాబాద్తో ఉన్న అనుబంధం గురించి మీ మాటల్లో శ్రోతలతో పంచుకోవచ్చు.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో,
1: హలో,
0: హాయ్, ఎవరు, ఎక్కడి నుంచి?
1: మెదక్ డిస్ట్రిక్ట్, ఈస్ట్పేట.
0: ఈస్ట్పేటనా? ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు సెలవులు కదా, సెలవులు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు?
1: మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాను.
0: అవునా, ఓకే. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు?
1: సెవెంత్ క్లాస్.
0: మరి మీ ఊరు ఏది?
1: మా ఊరా? కొత్తపల్లి.
0: కొత్తపల్లి,
1: రామారెడ్డి జిల్లా.
0: ఓకే ఓకే.
1: మరి
0: అవునా, నీకు మరి దోస్తులు ఉన్నారా మీ మామ ఇంటికాడ?
1: లేరు.
0: మరి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు చెప్పు. నవరాత్రులు కదా, ఇక రోజు ఆట పాట అక్కడనే. మరి ఇంకేందిగా చెప్పు. మరి ఇంకా అంటే ఇప్పుడు నిన్న కూర్చోబెట్టిరు కదా దుర్గమ్మ వారిని, మరి ఏం చేసిరు నిన్న? నువ్వేం చేసినావు?
1: పూజలు చేసినాము, పూజ పోయి మొక్కుకున్నాం.
0: మొక్కుకున్నారా? డాన్సులు చేసిరా మరి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు?
1: చేసినాం.
0: జాగ్రత్తగా ఉండాలి. ఏం పాట వింటావు మరి ఇప్పుడు?
1: దుర్గమాతది ఏదో ఒక పాట పెట్టండి.
0: తప్పకుండా మరి విందామా పాటని.
1: విందాం. థ్యాంక్ యూ.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే, కళావత్యా?
1: కళావతి అక్కడి నలభై ఒక్క సంవత్సరం అడుగుతూ పోతుంది కదా మన రేడియో కేంద్రం.
0: అవునవును, ఇంకేంది మరి, మీరు పాత శ్రోత, నిత్య శ్రోత మీరు.
1: అందరికి ధన్యవాదాలు. అందరు మంచిగా ఉండాలా, బాగుండాలా, అంతటా మనం ఉండాలా.
0: అంతే అంతే అంతే, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నది కదా మీకు ఆకాశవాణితో అనుబంధం, అవునా కళావతి గారు?
1: చిన్న ఉన్నప్పటి సంగతి వింటున్నా కదా.
0: చూడండి మరి, తెలుసుకొని ఫోన్ చేసిర్రు మరి. మీరు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, చాలా మంచిది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనం వాళ్ళది కూడా, వాళ్ళతో పాటు మనం కూడా బాగుంటాం, అంతేనా? అయిందా పని మరి? ఏం పాట వినిపియాలో చెప్పు కళావతి. అందించాలి మరి ఆ దేవతలందరూ. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి, ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇందా మమరా పాటని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. అన్ని వయసుల వారిని అన్ని వర్గాల వారిని అలరిస్తూ కలివిడిగా కలుపుగోలుగా ప్రజల మనస్సులకు దగ్గరగా సాగుతున్న ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 41వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈయల్ల ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వార్షికోత్సవం. ఈ కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తొలి స్థానిక రేడియో కేంద్రమే కాకుండా దేశం మొత్తంలో 3వ స్థానిక రేడియో కేంద్రం కావటం విశేషం. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 12 అక్టోబర్ 1986 నుండి తన సొంత ప్రసారాలను ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలను అలరిస్తూనే ఉంది. కిలోవాట్ సామర్థ్యంతో ఏఎం పద్ధతిన ప్రసారాలను ప్రారంభించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 15 ఆగస్టు 2015 నుండి 100.2 FM గా మారింది. అంతేకాకుండా ఈ కేంద్రం ప్రసార శక్తి 10 కిలోవాట్లకు పెరిగింది. అది కొద్ది కాలంలోనే మొబైల్ యాప్ ప్లాట్ఫామ్పై కూడా చోటును దక్కించుకుంది. ఈ యాప్ ద్వారా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలని ఉమ్మడి ఆదిలాబాద్ అంతటనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లైవ్గా వినగలిగే వీలు కలిగింది. తెలుగు, మరాఠీ, ఉర్దూ, హిందీ ఇంకా ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడా భాషలను మాట్లాడే జనుల విశిష్ట సంస్కృతి, కట్టుబాట్లు, పండుగలు, ఆహారం, జీవన శైలి గురించిన సమాచారాన్ని, చరిత్రను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు నిరంతరం తెలియజేస్తూనే ఉంది. జానపద గాథలు, పాటలను రికార్డు చేసి భవిష్యత్ తరాల వారి కోసం భద్రపరిచే పని కూడా చేసింది. ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ పూర్తిగా ఉత్తర తెలంగాణ భాష యాసల్లో వినోదాత్మకంగా, విషయ భరితంగా సాగుతూ పూర్తి మెలకువలతో నూతన ప్రసారం యుగంలోకి దూసుకుపోతోంది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వన్నె తగ్గని ప్రసారాలతో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఈ ప్రాంత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం దక్కించుకుంది అనడంలో సందేహమే లేదు.

0: அஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
4: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
3: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
4: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
3: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
4: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
3: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
4: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
5: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నింట. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. పేరు?
6: మేడం నా పేరు ఆచి వేణుగోపాల్.
5: ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? చాలా రోజుల తర్వాత చెప్పండి, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే సెలవులు మీకు?
6: సెలవులు ప్రస్తుతం కుటుంబంతో కలిసి నేను ఇక్కడ మన భాగ్యనగరంలో ఉన్నాను, హైదరాబాద్ లో.
5: ఓహో, సెలవులకు వెళ్ళారన్నట్టు.
6: సెలవులు.
5: చెప్పండి సార్, ఏం మాటలు చెప్పాలి శ్రోతలతో ఈ రోజు, ఏం పంచుకోవాలనుకుంటున్నారు?
6: ఈ రోజుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది.
5: అవునండి, అవును అవును.
6: రాష్ట్రం దేశం
5: అవును
6: ఖండాల వరకు మన మన భాష మన ఎఫ్ఎం అనుకుంటూ జనంలో జనంలో మనమై నడుస్తున్నటువంటి ఆకాశవాణి దిగ్విజయంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. సామాన్యుడి అతి చవకైన వినోద సాధనం రేడియో.
5: రేడియో అవును.
6: విజ్ఞానం, వినోదం, సంగీతం, సాహిత్యం, బాలల కార్యక్రమాలు, ఇలా ఏ రంగంలో చూసుకున్నా కూడా ఆకాశవాణికి ఇప్పటికి కూడా తిరుగులేదు. ఎన్నో రకాల ఆధునిక ప్రచార ప్రసార సాధనాలు వచ్చినా కూడా ఆకాశవాణికి ఉన్నటువంటి ఖ్యాతి అనేటటువంటిది ఒక చక్కనైనటువంటి నిర్దిష్టమైన చక్కటి సమాచారం కావాలంటే అటు వైద్యులు కావచ్చు, ఇటు విజ్ఞాన రంగంలోని వ్యక్తులు కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, నాటకవేత్తలు కావచ్చు, ఇలా అద్భుతమైనటువంటి మాకు నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుబంధం. నాకు 3-4వ తరగతి నుంచి బాలానందం కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఇప్పటికి కూడా నేను ఆదిలాబాద్ లో ఒంటరిగా ఉంటే నాకు ప్రియమైన నేస్తం ఆదిలాబాద్ ఆకాశవాణియే.
5: అదే ఇప్పుడు మాకు వినపడుతుంది, మీ మాటల ద్వారా కనబడుతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నా కూడా ఆకాశవాణి వార్షికోత్సవాన్ని గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేసి ఇలా ఇంత చక్కగా శ్రోతలకు ఆకాశవాణి గురించి చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం మన తెలంగాణ యాస భాషల్లో మాట్లాడి ప్రతి ఒక్కరికి మనసుకు చేరువవుతున్నది. వాళ్ళు మన వాళ్ళు అన్నట్టు వాళ్ళకు కూడా కలుగుతుంది అట్లా.
6: అయితే దీంట్లో ప్రధానంగా ఆకాశవాణి మన ఆదిలాబాద్ కేంద్ర ప్రయోక్తలుగా ఉన్నటువంటి రాంబాబు సార్ లాంటి వాళ్ళు, సుమనస్పతి రెడ్డి సార్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో పనిచేసి చాలా గొప్ప పేరు తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు వ్యాఖ్యాతలుగా మీ వ్యాఖ్యాతల కుటుంబం ఏదైతే ఉందో, మీరు కానివ్వండి, పొద్దుటూరి కమలాకర్ రెడ్డి కానివ్వండి, లేనిన్ సార్ కానివ్వండి, అంతకు మొదలు మన ఏది సమల
5: రాజవర్ధన్ గారు
6: కానివ్వండి, పాత అక్కడి నుంచి
5: నాకు
6: కూడా ఆకాశవాణిలో కొన్ని కార్యక్రమాలకు పనిచేసే అవకాశం రావడం, అందరితో ఇప్పటికీ చక్కటి సుహృద్భావ సంబంధాలు అనేటటువంటి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన కాళోజీ గారు చెప్పినట్టు మన భాష మన యాసలోనే మన బతుకు అని ఉన్నది అని చెప్పి చెప్తారు. సామల సదాశివ లాంటి వాళ్లతో గొప్ప గొప్ప కార్యక్రమాలు, మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలతో ఆకాశవాణి మిగతా అన్ని కేంద్రాల కంటే విభిన్నంగా
5: నడుస్తోంది,
6: తనదైన ప్రత్యేకతను ఇప్పటికి కూడా నిలుపుకుంటోంది. నేను ప్రతిరోజు సమయం ఉన్నప్పుడు వింటే సుదూర ప్రాంతాల నుంచి శ్రోతలు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ చాలా ప్రశంసించడము, తర్వాత మన కార్యక్రమాలను మెచ్చుకోవడము ఆదిలాబాద్ వాసిగా ఎక్కడున్నా కూడా గర్వకారణమే.
5: మా వెన్నంటే ఉండు, వెన్నంటే ఉంటూ మమ్మల్ని ఇప్పుడు ఉన్న రామేశ్వర్ కేంద్రే గారు కూడా మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి శ్రోతలు ఎప్పుడు ఎల్లకాలం ఆకాశవాణి అని ఆదిలాబాద్ కేంద్రంతో తోడుగా ఉంటూ మరిన్ని తరాలకు కూడా రేడియోను పరిచయం చేస్తూనే ఇప్పుడున్న తరాలకు ముఖ్యంగా వాళ్ళు ఫోన్లు టీవీలని పట్టుకొని ఉంటారు సినిమాలు అవని రేడియో గురించి కూడా రేడియోలో ఎలాంటి కార్యక్రమాలు వస్తున్నాయి మీరు ఉపాధ్యాయ వృత్తిగా అంటే చేస్తున్నారు కాబట్టి మీరుండే పాఠశాలల్లో కూడా పిల్లలకు రేడియో విశిష్టత గురించి కూడా చెప్తూనే ఉంటారు అనుకుంటా
6: తప్పకుండా నేను తప్పకుండా రేడియో కార్యక్రమాలు వినడం ద్వారా మనకు డబ్బు ఖర్చు కంటే కూడా ఒక చక్కనైనటువంటి సమాచారం అనేటటువంటి అందగలుగుతుంది అది అనే విషయాన్ని చెప్తుంటా తప్పనిసరిగా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి వార్తలు విజ్ఞానాలు వీటలు విశేషాలు ఇవన్నీ రేడియో ద్వారానే పరిచయం అవుతాయి సామాన్యుడి వినోద సాధనము పత్రికలు తర్వాత ముందుండేది
5: రేడియో సమాచారం ఉంటది మళ్ళీ చాలా ధన్యవాదాలండి వేణుగోపాల్ గారు మంచి మాటల్ని మాతో పంచుకున్నారు మరి ఏం పాట విందాం ఈ రోజు
6: ఇప్పుడు అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారి కరుణ అందరికీ సుభిక్షంగా ఉండాలి ఈ ఎల్నినో కష్టాలు ఇంత మొదలు కరోనా లాగా అందరికి దూరం అయ్యి ప్రజలంతా మంచి చక్కటి మన రైతులు ప్రధానంగా వాళ్ళందరూ కూడా అమ్మవారి దయతోటి చక్కటి సమృద్ధి కలిగి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మనకు నర్తనశాలలో ఒక చక్కటి పాట ఉంది జనని శివకామిని అని చెప్పి ఆ పాట ప్రసారం చేయండి అందరూ వింటారు
5: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు పాట వినేద్దాం
6: ఓకే

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో
1: హలో
0: హలో
1: చెప్పండి
0: మ్యామ్. నమస్తే సార్.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు?
1: ఆదిలాబాద్ నుంచి
0: మ్యామ్. ఆదిలాబాద్ ఏం చేస్తుంటారు సార్?
1: పోలీస్ డిపార్ట్మెంట్
0: మేడం. అంటే రెగ్యులర్ గా మీరు ఫోన్ అంటే వింటూ ఉంటారా మరి రేడియోని? ఆకాశవాణితో ఇలా అనుబంధం మీది కొనసాగుతుంది అన్నట్టు, అంతేనా? పాటలు వింటూ ప్రయాణం చేస్తున్నారు అన్నట్టు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు కాబట్టి ఎన్నో అంటే ప్రతిరోజు ఎన్నో టఫ్ కండిషన్స్ ఉంటాయి, హార్డ్ మూమెంట్స్ కూడా ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి, బాధ ఉంటుంది. ఇలా ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సార్ మరి ఈ డిపార్ట్మెంట్ లో?
1: నేను నియర్లీ 20 ఇయర్స్ సర్వీస్ మేడం.
0: అవునా? ఎలా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి? అంటే కొన్ని బాధ చాలా బాధాకరమైన సంఘటనలు కూడా చూసి ఉంటారు కదా, ఆ టైంలో మీరు వాళ్ళని ఎట్లా వాళ్ళని ఓదారుస్తారు?
1: 99% మేము చాలా కుటుంబాలని కలపాలనే ప్రయత్నం ఉంటది మేడం. మాక్సిమం ఇక వాళ్ళు చిన్న ఈ మధ్య కాలంలో అయితే చాలా డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ లవ్ మ్యారేజెస్ అనుకుంటూ వస్తారు. తర్వాత ఈ పేరెంట్స్ తో కూడా పిల్లలు కన్వీనియంట్ గా ఉండరు.
0: అవునవునవును, అదే కదా పెద్ద ప్రాబ్లం.
1: పాపము అంటే మేము చెప్పినా గానీ
0: మొదటిసారే ఇది చేయడానికి చూడరు వాళ్ళని, కౌన్సిలింగ్ ఇస్తూ మంచిగా ఉండాలి అని. అది మీరు అన్నట్టు పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే పంచుకోవాలి, అంటే చిన్నదైనా కూడా వాళ్ళు చెప్పగలిగే భయం లేకుండా ఉంటే కొన్ని సమస్యలు అక్కడి వరకే తగ్గొచ్చు.
1: పేరెంట్స్ మెయిన్ గా పిల్లలతో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ముచ్చటే పెట్టాలి.
0: అవునవును అవును అవును. అంటే వాళ్ళ లైఫ్ లో మనం అది అది ఏదంటే ఏదో కూపీ లాగుతున్నట్టు కాకుండా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ మాటల్లో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే అది ఏదో నిఘా వేస్తున్నట్టు కాకుండా చిన్నపిల్లల నుంచి మేము ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని వాళ్ళతో మనం మమేకమై ఉండి చిన్నవి కూడా ఏదైనా చెప్తున్నప్పుడు తిడతాం కానీ దాని తర్వాత సొల్యూషన్ చెప్తాము అనే మాటలు మాట్లాడితే వాళ్ళకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతారు. ఉండాలి ఉండాలి. ముఖ్యంగా నాటి తరం అట్లా లేకుండే ఇప్పుడున్న యువత యువతతో మాత్రం అట్లనే ఉండాల్సి వస్తుంది. ఉండాలి కూడా పేరెంట్స్. నాకు తెలిసి దాదాపు అయితే ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి ముందు కొంచెం తండ్రితో మాట్లాడాలంటే పిల్లలు భయం అంటే ముందటి ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కాబట్టి చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు, కానీ పద్ధతులు అవన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల తెలిసేవి. ఇప్పుడు సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్ అయినాయి, జాబ్ల పరంగా అక్కడ అంటే ఫ్యామిలీలతో కలిసి ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబాలు ఉండట్లేవు కాబట్టి పిల్లలకు అవి ఎక్కువగా తెలియట్లేదు కాబట్టి తల్లిదండ్రులే వాళ్ళతో మమేకమై ఉండాలి.
1: ఎందుకంటే వీళ్ళు అన్నెసెసరీ టీవీలు మొబైల్ ఫోన్స్ లో బిజీ అవుతున్నారు కానీ పిల్లలతో ఒక గంట స్పెండ్ చేస్తలేరు, కమ్ సే కమ్.

0: అంతా కూడా మాట్లాడతారు.
1: అదే అదే అదే అదే
0: ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వేరే వేరే ఇన్స్టాగ్రామ్ దీంట్లో ఏదో కామెంట్స్ మంచిగా లైక్లు కొట్టగానే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్
1: చేస్తుంది. అది అంటే దాన్ని చెడుకు కాకుండా మంచికి వినియోగించుకుంటే ఓకే, కానీ అదే చూడాలి తల్లిదండ్రులు. ఇప్పుడు అయితే చాలా ఫ్రెండ్లీగానే చాలా మంది ఉంటున్నారు పేరెంట్స్. చెప్పండి మరి ఏం పాట విందాం సార్ ఈరోజు?
0: ప్రేమదేశం పిక్చర్ నుంచి ముస్తఫా ముస్తఫా.
1: ఓకే,
0: ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ కోసం. ఇది షాయిర్ అని SBI లో ఉంటారు.
1: అవునా? ఓకే,
0: మీ నంబర్ ఇచ్చిండు.
1: ఓకే,
0: ఇది డెడికేషన్.
1: ఓకే అండి, తప్పకుండా విందాం అమరా పాటని.
0: ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.

వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ రోజు నటి స్నేహ పుట్టినరోజు. ఈమె అసలు పేరు సుహాసిని.

స్నేహగా సినిమాల్లో పేరు సంపాదించిన వీరి కుటుంబం తాతల కాలంలో రాజమండ్రిలో నివసించేవారట. ఈమె ముంబైలో పుట్టింది. ఆ తర్వాత ఆమె కుటుంబం దుబాయ్కి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు సిఫార్సు చేసిండు. మొదటగా ఎంగైనా ఒరు నీల పక్షి అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు. అచ్చా ముందు సినిమాలో స్నేహ ప్రసన్నతో మొదటిసారిగా జతగట్టిండ్రు. ఆ తర్వాత ఈమె తమిళ సినిమా పరిశ్రమ ద్వారా ప్రశాంత్ కథానాయకుడుగా విరుంబి గెరన్ అనే సినిమాలో నటించింది. ఇలా వరుసగా తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాలలో అందరూ అగ్రకథానాయకులలో అనేక పాత్రల్లో నటించింది. తెలుగులో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు ఇలాంటి ఏమండోయ్ శ్రీవారు ఇలాంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మరి ఆమె నటించిన ఏమండోయ్ శ్రీవారు చిత్రం నుంచి ఈ పాట.

ఇవి ఈ ఎల్లటి సింగిడిలోని పాటలు మాటలు శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాట చెప్పండి పాట ఇనండి కార్యక్రమానికి, రాత్రి హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో కోరుకునే ప్రజాస్వామ్య హక్కులు తెలంగాణలో ఎందుకు ఉండకూడదని కాంగ్రెస్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్టంలో సమస్యలపై బీజేపీ నిరసన తెలిపితేనే శాంతి భద్రతల సాకు చెప్పడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలో ఒక న్యాయం ఇక్కడ మరొక న్యాయమా అని నిలదీశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ చేశారు. ఎల్నినో వల్ల యాసంగిలో పంటలు వేయవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపిస్తూ పాలమూరుకు కృష్ణా జలాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో హైదరాబాద్కు చెందిన 45 ఏళ్ల ఐటీ ఇంజనీర్ మహమ్మద్ యూసుఫ్ అలీ మృతి చెందారు. కుటుంబంతో కలిసి మదీనా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్దమని, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే ఈ చర్య తీసుకున్నారని మండిపడ్డారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగంలో భారత షూటర్ ఉదయ్వీర్ సిద్ధు స్వర్ణ పతకం సాధించాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఫైనల్లో 240.6 పాయింట్లతో జర్మనీకి చెందిన క్రిస్టియన్ రీజ్ పై 0.5 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇందోర్ టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది.

జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మార్నింగ్ మస్తీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు, పౌరుల సాధికారతకు బాటలు వేసిన చారిత్రక రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2005 అక్టోబర్ 12 అంటే ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన రోజును గుర్తు చేసుకుందాం. ఇవాల్టి మార్నింగ్ మస్తీలో 100% లవ్ చిత్రం నుండి హరిని పాడిన పాట విందాం. రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్ తో. సోవియట్ యూనియన్ చేపట్టిన ఓక్స్ఫోర్డ్స్ 1 స్పేస్ క్రాఫ్ట్ 1964 అక్టోబర్ 12 అంటే ఇవాల్టి రోజు చరిత్ర సృష్టించింది. అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా ఒకే నౌకలో ఒకరికంటే ఎక్కువ మంది అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి చారిత్రకమైనటువంటి రోజు ఇవాళ. మార్నింగ్ మస్తులు ఇంకా మంచి పాటలు విందాం. ఇప్పుడు సైనికుడు చిత్రం కోసం హరిహరన్ చిత్ర పడిన పాట, వేటూరి రచన, హరీష్ జయరాజ్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:15.
1: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రుత్ గారు, ఎటువంటి పరిస్థితుల్లో చెవికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది?
2: సో మోస్ట్ కామన్లీ చెవికి సర్జరీస్ మనం ఇయర్ డ్రమ్ లో ఏమైనా పర్ఫరేషన్ ఉంటే, అంటే ఇయర్ డ్రమ్ లో హోల్ ఉన్నప్పుడు, అంటే హియరింగ్ బోన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ ఉన్నప్పుడు, ఇవి మోస్ట్ కామన్ సర్జరీస్ ఇయర్ లో.
1: సాధారణంగా చెవికి సంబంధించి సరిగ్గా వినపడట్లేదు అనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మరి అటువంటి పరిస్థితుల్లో సర్జరీతో పూర్తిగా వినికిడి వచ్చే అవకాశం ఉంటుందా?
2: సో ఈ స్పెసిఫిక్ కండిషన్ కొంతమంది పేషెంట్స్ కు ఉంటది, దాన్ని ఆటోస్క్లెరోసిస్ అంటాం. అంటే వాళ్ళకి ఇయర్ డ్రమ్ బాగుంటది, ఇయర్ డిశ్చార్జ్ ఉండదు, ఇయర్ పెయిన్ ఉండదు, వేరే ఏ కంప్లైంట్స్ ఉండవు, కానీ ఓన్లీ హియరింగ్ లాస్ ఉంటది. సో వీళ్ళకి ఇయర్ డ్రమ్ వెనుక చిన్న బోన్స్ హార్డ్ అయిపోయి హియరింగ్ మెకానిజం స్లో అయిపోయి వాళ్ళకి హియరింగ్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి మనం సర్జరీ చేసి, ఆటోస్క్లెరోసిస్ కోసం సర్జరీ చేసి లోపల మనం ఇంప్లాంట్ పెడితే వాళ్ళకి హియరింగ్ కంప్లీట్ గా రిస్టోర్ అయిపోతుంది.
1: సర్జరీ తర్వాత ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా పూర్తిగా హియరింగ్ రిస్టోర్ అవుతుంది అంటారా?
2: సో అన్ని కండిషన్స్ కి కాకపోవచ్చు, కానీ బిఫోర్, అంటే మీరు హియరింగ్ ఎయిడ్ తీసుకునే ముందు మీ ఈఎన్టీ డాక్టర్ ని, ఈఎన్టీ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఈ కండిషన్ కి సర్జికల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా కనుక్కోవాలి, అప్పుడే మీరు హియరింగ్ ఎయిడ్ అవసరమా లేదా డిసిజన్ తీసుకోవాలి.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, వినికిడి కోసం హియరింగ్ ఎయిడ్స్ వాడుతున్న వాళ్ళు సర్జరీ చేయించుకుంటే దాని తర్వాత హియరింగ్ ఎయిడ్ అవసరం లేకుండా వినే అవకాశం ఉంటుందా?
2: సో ఇవి కొన్ని కండిషన్స్ లో మనం చేయొచ్చు, లైక్ ఆటోస్క్లెరోసిస్, లేదంటే కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, అంటే మీ నరం బాగుంది కానీ మీకు హియరింగ్ సరిగా లేదు. సో ఏ హియరింగ్ ఎయిడ్ అయినా మీరు వాడినప్పుడు ఒక డాక్టర్ కన్సల్టేషన్, ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకుంటే అప్పుడే మనం డెఫినెట్ గా చెప్పగలుగుతాం. కానీ మోర్ దాన్ 90% కేసెస్ కి మనం సర్జరీ చేసి హియరింగ్ రిస్టోర్ చేయగలుగుతాం.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, చెవికి సర్జరీని 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా?
2: సో చాలా మంది పేషెంట్స్ కి ఇయర్ సర్జరీ ఒకసారి అయినాక మళ్ళా అవసరం పడొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఇయర్ సర్జరీ ఫెయిల్ అయితే, లేదంటే సర్జరీ చేసినాక కూడా వాళ్ళకి హియరింగ్ ఇంప్రూవ్ కాకపోతే రివిజన్ ఇయర్ సర్జరీ అవసరం పడుతుంది. సో ఆ ఇయర్ సర్జరీలో మనం ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అంటే హియరింగ్ లాస్ లో ఆ బోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం రిస్టోర్ చేసి వాళ్ళ హియరింగ్ ని రిస్టోర్ చేయవచ్చు.
1: ఈ అవసరం ఎంత శాతం మంది పేషెంట్లలో పడొచ్చు డాక్టర్ గారు?
2: సో ఇది మనం చాలా మంది పేషెంట్లు చూస్తాం, ఎందుకంటే సర్జరీ అయినాక డాక్టర్స్ గాని ఆ పర్సెప్షన్ ఎట్లా ఉంటది అంటే, చెవు సర్జరీ అయింది కదా ఇప్పుడు మనకి ఎప్పటికీ వినికిడి రాదని అనుకుంటారు. కానీ అలా కాదు, మీరు ఇంకో ఒపీనియన్ తీసుకుంటే డెఫినెట్లీ ఒకవేళ మీ హియరింగ్ నో బాగుందంటే సర్జరీ చేసి హియరింగ్ రిస్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, చెవికి సంబంధించి సాధారణంగా వినే సమస్యలు, బాగా చీముకారుతుంది లేదా వినపడట్లేదు లేదా చెవి పొరలో ఒక రంధ్రం ఉంది, ఇలాంటి సమస్యలు వింటూ ఉంటాం. సర్జరీ అనగానే పేషెంట్ భయపడే అవకాశం కూడా ఉంటుంది, కానీ సర్జరీ చేయించుకోకపోతే ఏం జరుగుతుందన్నది మీరు మాకు తెలియజేస్తారా?
2: సో ఇట్లా ఇయర్ డ్రమ్ లో హోల్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ గా ఇయర్ డిశ్చార్జ్ రావడం, పేషెంట్స్ దీన్ని క్యాజువల్ గా తీసుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఇన్ఫెక్షన్ తో లోపల ఉన్న ఇన్నర్ ఇయర్ మన నర్వ్ డామేజ్ అవుతుంటది. సో ఒక టైం అయినాక వాళ్ళ హియరింగ్ తగ్గిపోతుంది, అండ్ అప్పుడు మనం సర్జరీ చేసినా కూడా హియరింగ్ రిస్టోర్ చేయడం కష్టమైతుంది, అండ్ హియరింగ్ ఎయిడ్స్ అవసరం పడొచ్చు అప్పుడు.
1: సార్, అన్ని రకాల వినికిడికి సంబంధించి

0: సమస్యలకి సర్జరీతో పరిష్కారం ఉంటుందా?
1: సో అన్ని రకాల హియరింగ్ లాస్ కి సర్జరీతో మనం ట్రీట్మెంట్ చేయలేము, కానీ చాలా పేషెంట్స్ కి ప్రాపర్ అసెస్మెంట్ అయినాక మనం క్యాండిడసీని అడ్వైస్ చేయొచ్చు సర్జరీ కోసం.
0: డాక్టర్ గారు, ఖచ్చితంగా ఇది మీరు కన్సల్టేషన్ లో తీసుకునే డెసిషన్, అయినప్పటికీ నేను అడుగుతున్నాను, సర్జరీ, హియరింగ్ ఎయిడ్, కాక్లియర్ ఇంప్లాంట్స్, వీటిలో ఏది అవసరం అన్నది ఎలా నిర్ణయిస్తారు మీరు?
1: సో ఒకవేళ హియరింగ్ నర్వ్ బాగుంది అప్పుడు సర్జరీ చేసి మనం హియరింగ్ రిస్టోర్ చేయొచ్చు. ఒకవేళ అన్ని ఇయర్ డ్రమ్ బాగుంది, మిగతా అంతా బాగుంది, ఇయర్ పెయిన్ లేదు, డిశ్చార్జ్ లేదు, ఓన్లీ నర్వ్ వీక్నెస్ ఉంది, అది కూడా మోడరేట్ సివియర్ వరకే, అప్పుడు హియరింగ్ ఎయిడ్ అవసరం పడుతుంది. నర్వ్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది.
0: డాక్టర్ మనుష్రుత్ గారు, ఈ ఇయర్ సర్జరీస్ ఎలా చేస్తారు?
1: సో ఇప్పుడు మనం ఇయర్ సర్జరీస్ ఎండోస్కోపిక్ అప్రోచ్ ద్వారా చేస్తాం. అంటే మనం ఇయర్ వెనుక ఏవి కట్ లేకుండా మినిమలీ ఇన్వేజివ్ రూట్, అంటే డైరెక్ట్ మన ఇయర్ కెనాల్ త్రూవే మనం ఇయర్ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ పేషెంట్స్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది, అండ్ వాళ్ళు వర్క్ కి తొందరగా వెళ్ళిపోవచ్చు.
0: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మార్నింగ్ మస్తి వింటున్నారు. ఇప్పుడు వినండి భలే దొంగలు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన రామోజీ వేశాస్త్రి గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం పోకిరి చిత్రం కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మణిశర్మ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినండి రాధేశ్యామ్ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు. ఇప్పుడు విందాం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం నరేష్ అయ్యార్ ప్రశాంతిని పాడిన పాట, హారీష్ జయరాజ్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కేసీఆర్ చదవేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ఆ ప్రాంతం అభివృద్ది చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్ నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులున్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్దతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్దం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్దమని, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే చర్య తీసుకున్నారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:03.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శరన్నవరాత్రి పండగ శుభాకాంక్షలు. ఈరోజు శారదా నవరాత్రులలో 2వ రోజు. అమ్మవారు గాయత్రీదేవిగా అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని వేదమాతగా ఆరాధించడం ఈ అలంకారం విశిష్టత. అమ్మకు పంచముఖరూప అలంకారం చేస్తారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళవర్ణాలు కలిగిన 5 ముఖాలతో, చేతుల్లో శంఖం, చక్రం, గద, త్రిశూలం, అంకుశంతో ఇచ్చే దర్శనం శక్తికి మూలం. అలాగే గాయత్రీ జపం చేయడం వల్ల జ్ఞానం పెరిగి బుద్ధి వికసనం అవుతుంది. ఈ శారదా నవరాత్రులలో అమ్మవారిని నిరంతరం నామజపం చేస్తూ మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానజ్యోతులు వెలిగించుకుందాం.

దేశవ్యాప్తంగా నవరాత్రులను జరుపుకుంటాము. మరి మన తెలంగాణలో మొన్న శనివారం నుంచి 9 రోజుల పాటు ప్రకృతిని ఆరాధించే పూల పండగ బతుకమ్మ జరుపుకుంటున్నాము. తంగేడు, గునుగు, కలువ వంటి రకరకాల పూలతో కోణాకారంలో అమర్చి బతుకమ్మను పూజిస్తారు. పూలలో ఉన్న ఔషధ గుణాలు నీటిలో కలిస్తే చెరువులు, నీటి వనరులు శుద్ధి అవుతాయి. ఈ బతుకమ్మకు లయబద్దంగా అందరూ పైన గౌరమ్మను పెట్టి మహిళలంతా చుట్టూ తిరుగుతూ ఆటలు పాటలు పాడుకుంటూ వేడుక చేస్తారు. మరి ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, బెల్లం నైవేద్యం పెట్టి అవే మహిళలందరూ ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 12 నిమిషాలు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము ఆసక్తిగా మీ అందరు ఎదురు చూస్తున్నారు కదా. సరే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఎప్పట్లాగే గుర్తుపడతారేమో చూసిద్దాం. చిన్నప్పటి జామకాయల దొంగ మున్ముందు రోజుల్లో దోచేశాడు ప్రేక్షకుల మనసు. విలన్ పాత్రల నుంచి హీరోగా సాగిన సినీ ప్రయాణం, నటన రాని వాణ్ణి ఎందుకు తీసుకుంటారో అన్న విమర్శల నుంచి సాక్షాత్తు కళా తపస్వి చిత్రంలో నటించే అవకాశం, ఇంతకీ ఆ జామకాయ దొంగ ఎవరు? ఈ పాట వినండి, మీరే గుర్తుపడతారు.

అంత చల్లటి చక్కటి పాట విన్నాక శ్రోతలు కూడా వెంటనే స్పందించేశారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, భూదాన్ పోజంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, అలాగే కట్ల సతీష్ రాంపురం నుంచి సరిగ్గా ఊహించారు. కర్ణాటకలో పుట్టిన శ్రీకాంత్ గారి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. మరి శ్రీకాంత్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమట. చిరంజీవి గారికి వీరాభిమాని, ఆయన సినిమా పోస్టర్లకి పూలదండలు వేసి డాన్సులు వేసే సగటు తెలుగు కుర్రాడు. ఇంతకీ జామకాయల దొంగతనం అన్నారు కదా, ఏంటా సంగతి చెప్పరు అని చెప్పి ఒక శ్రోత ఆల్రెడీ మెసేజ్ చేసేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. నిజాలు అంటే నిజాలే మరి. జామకాయలు కొనుక్కొని తినే కంటే పక్కింటి వాళ్ల చెట్ల నుంచి తెంపుకుని దొంగతనంగా తెంపుకుని తింటే వచ్చే మజా వేరే కదా. మరి శ్రీకాంత్ గారు కూడా ఇలాగే ఆలోచించారేమో. పక్కింట్లో జామకాయ దొంగతనం చేశారు, చాలా పెద్ద గొడవే జరిగింది. అసలు ఈ జామకాయ దొంగతనాలకి సినిమాలకి లింక్ ఏంటి చెప్తాను.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 24 నిమిషాలు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గారిని. మరి కర్ణాటకలో పుట్టిన శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచి జామకాయ

పాత్రకు ఆఫర్ వచ్చిందట. మనం హీరో కదా, జామకాయల దొంగను కదా నేను, నన్నెవరు పట్టుకోలేకపోయారు, చివరికి నేను పారిపోయాను, ఇంకా అదే ఆలోచన నడుస్తున్నట్టుంది. అలా అనుకున్నా కూడా హితులు స్నేహితులు వీళ్ళందరు సలహా ఇచ్చారట, ఏదన్నా సరే అవకాశం అనేది వచ్చింది, దాన్ని ఒప్పుకోనంటే సరే లెట్ మీ ట్రై మై లక్ అనుకుని వెండి తెరకు పీపుల్స్ ఎన్కౌంటర్ తో పరిచయమయ్యారు శ్రీకాంత్ గారు.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: విలన్ గా అవకాశం, మరి అందులో నటించాక కాస్త అనుభవం వచ్చిందని అనిపించిందట శ్రీకాంత్ గారికి. కొన్ని చిత్రాల్లో సహాయ నటుడిగా, మరికొన్నిట్లో విలన్ పాత్రలు చేస్తున్నప్పుడు 1/2 సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. మంచి పేరు రావడంతో తాజ్ మహల్, ఆమె చిత్రాలలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీకాంత నటించడం వచ్చా అని అప్పట్లో వినిపించిన విమర్శలు మెల్లిగా తగ్గిపోయాయి. విమర్శలన్నీ నటనకు పాఠాలని బలంగా నమ్మి నిజాయితీగా నటనలో మెరుగులు దిద్దుకున్నారు శ్రీకాంత్ గారు.

0: పెళ్లి సందడి. శ్రీకాంత్ సినీ కెరీర్ లో మంచి మలుపు. ఫ్యామిలీ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న సినిమా కూడా ఇదే. అప్పటి వరకు రికార్డ్స్ అన్నీ చిరంజీవి గారు లాంటి అగ్రహీరోల సొంతం. పెళ్లి సందడి సినిమాతో సరికొత్త రికార్డ్ సృష్టించారు శ్రీకాంత్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు. మీకు తెలుసా, ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు. రాఘవేంద్రరావు గారు చెప్పిన స్టెప్స్ అన్ని ఊహించుకుని చేసుకుంటూ వెళ్లిపోయారట శ్రీకాంత్.
1: అభ్రపథమ్మున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక, దుగ్ధాంభో నిధి.

0: స్టూడియో క్లాక్ ల సమయం 11 గంటల దాటి 37 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గారి గురించి. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎగిరే పౌరమ మంచి అనుభవం అంటారు శ్రీకాంత్. ఎంతో నేర్చుకున్నానని కూడా చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో తన నటనకు మరింత మెరుగులు దిద్దుకున్నారట. మరి సినీ జీవితంలో ఎంతో నమ్రతగా కనిపిస్తారు కదా శ్రీకాంత్ గారు, కానీ రియల్ లైఫ్ లో నిజ జీవితంలో చాలా కోపిష్టియట. ఇంతకీ కోపం ఎందుకో తెలుసా? చేస్తాను అన్న పని ఎవరైనా సరిగ్గా చేయకపోతే వెంటనే కోపం వచ్చేస్తుందట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.
1: చిటపట చిలుకుల తాళ

0: వారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: చాలా మంది నటీనటులతో నటించిన నటీమణుల్లో సౌందర్య గారి నటన అంటే ఇష్టపడి శ్రీకాంత్ గారు వారితో 5 సినిమాలు చేశారు. సౌందర్యతో చేస్తే నటించడంలో పోటీ అనిపించేది. వ్యక్తిగా కూడా మంచితనంతో నిండిన పర్సనాలిటీ సౌందర్య గారిదని గుర్తు చేసుకుంటారు శ్రీకాంత్.

నిర్మాతలకి అత్యంత ఇష్టమైన హీరో అట శ్రీకాంత్. ఎందుకో తెలుసా, సినిమా పూర్తవడానికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బుతో చేయుతనిచ్చి సినిమాలు పూర్తి చేయించిన రియల్ హీరో శ్రీకాంత్. టైంకి సెట్ కి రావడం, డైరెక్టర్ చెప్పిన దానికి 100కి 100% న్యాయం చేసే నటులలో శ్రీకాంత్ ఒకరు.

రెడ్డి గారు నిలిపితే ఆయనలోని ఇమోషన్స్ ని అద్భుతంగా పండించేట్టు చేసింది మాత్రం కృష్ణవంశీ గారే అనంటారు శ్రీకాంత్. ఖడ్గన్ సినిమా గుర్తుందా? ప్రేమించిన అమ్మాయిని కళ్లెదుటే ఉగ్రవాదులు కడతేరిస్తే వెంటాడి వేటాడిన పోలీస్ ఆఫీసర్, దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించారు.

వయసుని గ్రేస్ఫుల్ గా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కొన్ని చిత్రాలలో సహాయ నటుడిగా మరికొన్నిట్లో విలన్ గా కూడా వెండితెరపై సందడి చేస్తున్నారు శ్రీకాంత్. తనకెంతో ఇష్టమైన చిరంజీవి గారితో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో పండించిన నవ్వులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. విమర్శకుల నోరు మూయించే కళా తపస్వితో ఒక్క స్వరాభిషేకం చాలేమో. బాపుగారితో రాధాగోపాలం, కృష్ణవంశీతో ఖడ్గం లాంటి కొన్ని ఆణిముత్యాలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో శ్రీకాంత్ నటించిన కొన్ని చిత్రాల్లోని పాటలు విన్నాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 5 నిమిషాలు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాల 42 సెకండ్లు. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీత రచయిత కలంలో అమృతాన్ని నింపి మాటలతో ఆడి గారడి చేస్తారేమో. కొన్ని పాటలైతే కలకాలం నిలిచిపోతాయి. నేటి తరానికి అంతగా తెలియని ఒక గీత రచయిత దాసం గోపాలకృష్ణ. కళ్యాణి చిత్రంలోని ఈ పాట వినండి. గుబులు పుట్టిస్తావే ఓ మల్లిక అంటూ మల్లెపువ్వును మృదుమధురంగా మనకందించిన ఈ పాట అమృత గీతంలో.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంకొక పాట గురించి చెప్పుకుంటే, చెలి మనసే శివధన సైనది అంటూ ప్రియురాలి మనసుని శివుడి ధనస్సుతో పోల్చడం ఈ గీత రచయితకే చెల్లింది. మనస్సుని ఎందరో రచయితలు మల్లెపూలతో గులాబీలతో పోలుస్తారు, కాని శివధనస్సుతో పోల్చడం అద్భుత. ఇంతకీ ఆ రచయిత ఎవరు? ఇమెయిల్ పంపించండి హలో వివిధ భారతి HYD@gmail.com కి.

0: రాజ్కుమార్ సినిమా నుంచి పాట వినేశాము. గీత రచయిత ఆత్రేయ.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ల సమయం 12:17. కొన్ని మూడ్స్ ఉంటాయి, వాటికి కొన్ని పాటలు సెట్ అవుతాయి. మరి వాన సినిమాలో ఈ పాట ప్రేమలో ఉన్నప్పుడు విరహ వేదనలోనూ, అలాగే హాయిగా ఒక మంచి మెలడీ విందామా అనిపించే సంతోషకరమైన మూడ్లో కూడా బాగా అనిపిస్తుంది. అంటే వింటే బాగుంది కదా, ఈ పాట ఇంకొకసారి విందామా అని మళ్లీ మళ్లీ రీప్లే కూడా చేసుకుని వింటాం. ఈ పాట అందరికీ నచ్చేట్టు జనరంజకంగా రాసిన సిరివెన్నెల కళానికి సాహో అనాల్సిందే.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. శుద్దాల అశోక్ తేజ మట్టి పరిమళంతో తెలంగాణ యాసలోని భావాన్ని అద్భుతంగా పసందుగా అందించడంలో దిట్ట. ఖడ్గం చిత్రంలోని ఆహా అల్లరి అనే పాట వింటుంటే మనల్ని పలకరించే తెలంగాణ వాసనతోటి ఆ యాసతోటి ఉన్న మధురిమకు ఫిదా అవ్వాల్సిందే.

0: అర్థవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
2: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी, कोई भी, चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का, कोई भी है, भारत का हर नागरिक का उसका अधिकार है, वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप जो उनकी समस्या है उसका हम अपनी

0: तरफ से उसकी सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे।
1: मानव हक्कुलु मानव गौरवंतो मुड़िपड़ी उन्नायनी वाटिलो आरोग्य संरक्षण आहारं आश्रयं జీవనోపాధి స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివే ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో న్యాయం గౌరవం జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల రెండవ రోజు తపస్సు త్యాగం సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత సామాజిక న్యాయం అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా చండీగఢ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు పుదుచ్చేరి కారైకాల్ ఆంధ్రప్రదేశ్ కేరళ మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈ రోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్

0: యూసుప్ మాండవియా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటల దాటి 40 నిమిషాలు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ పూజల్లో బిజీగా ఉంటున్నారు కదా, దాంతోపాటే ఉపవాసాలు. కొందరేమో మిత్తంగా తింటూ పండగంటే ఆనందము, అలాగే ఉపవాసం కూడా పక్కాననేసుకుంటారు. మరి ఆనందంగా ఎలాంటి ఫుడ్స్ ఈ పండగ టైంలో తింటే మనం ఫిట్నెస్ ని కాపాడుకోగలము? స్వీట్స్ అయితే తినాల్సిందే అనే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, తెలుసు కదా. అందరికీ ఉపయోగపడే పండగల్లో వాడుకునే పదార్థాలతో ఫిట్నెస్ మన సొంతం చేసుకోవచ్చు. ఎలా ఏంటి మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

0: రెండు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా.

0: అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటోంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఈట్విట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ నవరాత్రులలో అమ్మని పూజించేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం. ఆ కొబ్బరి నీళ్లను ప్రసాదంగా తాగేయండి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాదు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కూడా నియంత్రణలోనే ఉంటుంది. సో అస్సలు ఆలోచించక్కర్లేదు, హాయిగా కోకోనట్ వాటర్ తాగేయండి.

నవరాత్రి టైంలో ఏం ఫుడ్ తినాలి, ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలి అని చెప్పి చాలా మంది కంగారు పడిపోతుంటారు. మరి అలాంటి వారి కోసమే ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం. పచ్చి కొబ్బరి, పెసరపప్పు, కొంచెం సైంధవ లవణం, పింక్

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: స్టూడియో క్లాక్ లో సమయమైతే పరిగెత్తేస్తోంది. 12 గంటల దాటి 55 నిమిషాలు. ఈ ట్వీట్ వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి పండగ టైంలో ఇంకేం తినచ్చు, ఈ కొబ్బరితో మా బొజ్జ నిండదు అని అంటారా? నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, వాల్నట్స్, అక్రూట్ అండి, ఇలాంటివి నవరాత్రులలో ఉపవాసం ఉండేవారికి చాలా మంచిది. ఆకలిని ఆపుతాయి, అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. బాదం పప్పు నానబెట్టి పైన పొట్టు తీసి తింటే మంచిదని న్యూట్రిషనిస్ట్ అందరూ చెప్తున్నారు. బాదంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, అలాగే విటమిన్ ఇ, ప్రోటీన్, మెగ్నీషియం ఉండడం వల్ల శరీరం ఎక్కువసేపు ఆకలిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నమాట. రోజుకి ఒక 5 తింటే చాలా మంచిది.

ఈ ట్వీట్ లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం, నవరాత్రులలో ఎలాంటి ఫుడ్ తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది, అలాగే ఉపవాసం చేస్తుంటే కూడా ఏది తినచ్చు అని చెప్పి కాస్త ఆలోచిస్తాం కదా. మరి వాల్నట్స్, ఇందాక చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పుష్కలంగా ఉన్న పవర్ హౌస్ ఈ అక్రూట్లు. బలంతో పాటు ఫోకస్డ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇక కిస్మిస్ లలో కూడా సహజ సిద్దమైన తీపి ఉండడం వల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, ఐరన్ కూడా అందుతుంది మన శరీరానికి. డేట్స్, ఖర్జూరం పళ్ళు ఐరన్ పొటాషియంతో పాటు తక్షణ శక్తినిస్తాయి, కడుపుని నింపుతాయి. అలాగని బోల్డ్ తినేయకూడదు, మరి 4-5 ఖర్జూరాలు సరిపోతాయి. మీరు ఒక డ్రై ఫ్రూట్ బోల్ తయారు చేసుకోవచ్చు తెలుసా, 4 ఖర్జూరాలు, 5 వాల్నట్స్, సన్నగా కట్ చేసిన 5 బాదంలు, 5 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు బాగా కలిపేసి తినేయండి. కనీసం 2 గంటలు ఆకలిని తట్టుకోగలరు, ట్రై చేసి చూడండి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
1: మీట్ ద స్టార్. నవరాత్రులలో హెల్దీ ఫుడ్ గా మనం కొబ్బరికాయ తినడం ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మనం బరువు ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వీటితో పాటు ఇప్పుడు దొరికే జామకాయ, సీతాఫలం, అరటిపండు, బొప్పాయ ఇలాంటి పళ్లు కూడా తినచ్చు. ఉపవాసం అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడం కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఎంత వీలైతే అంతే చేయండి. వీలు కాని వారు, అనారోగ్యం అంటే డయాబెటీస్ ఇలాంటి ఉన్నవారు ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిందే. మితంగా తినండి, ఆరోగ్యకరమైనవి తినండి, ఫిట్ గా ఉండండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వము, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం

ఆదర్శాలు సమాజ అభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్ల తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మహారాజా అగ్రసేన జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవలో ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన ప్రాపర్టీ సావంత్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా గోయ్ రాఖోన్ యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు ఎస్సీలు మైనార్టీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని అది ప్రతి కార్యకర్తకు స్పూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ సమాపేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని అది ప్రతి కార్యకర్తకు స్పూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి భారత్ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు అందించగా భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65 NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో NHAI చైర్మన్ సంతోష్ కుమార్ ను కోరారు. 6 లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. నవంబర్-11 టెండర్ల ప్రక్రియ ముగియనుందని 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ స్పష్టం చేశారు. రాష్టంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో సాగుతోందని కేంద్రం తెలంగాణకు 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీని రాష్టంలో అడ్డుకుంటామని రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట జానపద కళలు, సంప్రదాయాలను పరిరక్షించి పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల ఓట్లు తొలగించేందుకే ఎస్ఐఆర్ ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని చెప్పారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చలవనేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రాంతం అభివృద్ది చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు.

0: రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 బాలికల రాష్ట స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములకనూరు సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ములకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు శాస్త్రీయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను ప్రైవేటు భవనంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలములో పలు రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఏఎంఆర్పీ నీటితో చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి, కన్యకా సుహాసిని పూజలను వేదమంత్రోచ్చరణలతో భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాల వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. అక్టోబర్ 21న లింగంపేటలోని స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు అర్పిస్తారు. బొల్లారంలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడివేసినట్లు గుర్తించారు. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు సొసైటీకి చెందిన మరో 4 సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే నవరాత్రి, అమ్మవారి 9 రూపాల శక్తి మనందరికీ ఎలా స్ఫూర్తినిస్తుందో ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో కూడా 9 మంది వ్యక్తులు, 9 మంది మహిళామూర్తుల గురించి సామాన్యంగా ఉంటూ అసామాన్యంగా వారు ఏం సాధించారో మాట్లాడుకుందాం. బయట నుంచి మనందరం భోజనం తెప్పించుకుంటాం, ఎప్పుడో అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో వస్తాయి. ఈ టెంట్ త్రో, యూజ్ అండ్ త్రో కాబట్టి పడేస్తాం కూడా. కానీ

0: ఆ ప్లాస్టిక్ పుడమికి ఎంతో చేటు చేస్తుంది. బెంగళూరుకు చెందిన ధన్విత, శ్రీనిధి, భరత్లు కూడా ఈ ప్లాస్టిక్ ని చూసి, అమ్మో మన పుడమి ఏమవుతుంది అని చెప్పి ఆలోచించి ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని ఆపాలనుకున్నారు. సరికొత్త పేపర్ బేస్డ్ ప్యాకేజింగ్ తీసుకొచ్చారు. దీంట్లో ఆక్వస్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఇది పదార్థాలు చిందనీయదు, వేడిగా కూడా ఉంటుంది, బయోడిగ్రేడబుల్ కూడా. 400,000 కిలోల ప్లాస్టిక్ వాడకం తగ్గించారు ఈ ముగ్గురు కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. అయినా అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.
1: అదే అలా కట్ట.

నవరాత్రులలో నవదుర్గం లాంటి చైతన్య స్ఫూర్తి మనందరిలో స్ఫూర్తిని నింపిన మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో. మరి రాహీ బాయ్ పోపేరే గ్రామంలో హైబ్రిడ్ విత్తనాలు రావడం చూశారీమే. స్కూల్ గడప కూడా తొక్కని రాహీబాయ్ ఆలోచించారు. హైబ్రిడ్ విత్తనాలకు నో చెప్పి సహజమైన 116 విత్తనాలను దాచారు. 116 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఒక సీడ్ బ్యాంక్ లో తొలిగా 2-3 విత్తన రకాలతోటి మొదలుపెట్టారు ఈ సీడ్ బ్యాంక్ ని. ఇప్పుడు 116 విత్తన రకాలతో దేశమంతా అచ్చరు వందేటట్టు చేసిన రాహీబాయికి 2020లో పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గల్ లాంటి 9 మంది మహిళల గురించి. ఇంట్లో డస్ట్బిన్ లేకుండా 5 సంవత్సరాల నుంచి శుచిగా శుభ్రంగా జీవితం గడుపుతున్నారు. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. డస్ట్బిన్ లేకుండా ఏ ఇల్లన్నా ఉంటుందా అని అంటారా, కానీ పాసిబుల్ అంటున్నారు సోనికా భాసిన్. తన కొడుకి బట్ డైపర్స్ వేయడం మొదలు పెట్టారు. పీరియడ్ సమయంలో ఆమె స్వయంగా మెన్స్ట్రువల్ కప్ ని ఎంచుకున్నారు. ఇక ఒక మట్టి కుండలో పళ్లు కూరగాయల చెత్త అంతా వేసేసి కంపోస్ట్ గా వాడుతున్నారు. ఇతర చెత్తలను రీసైకిల్ చేస్తున్నారు. బట్ట సంచులలో సామాన్లు కొనుక్కుంటున్నారు. సో పాసిబిలిటీ ఉన్నట్టేగా. అయినా 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్ లేదు అంటే ఆవిడ చాలా అత్యద్భుతంగా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేశారన్నట్టే కదా.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. వేద సర్ఫరే, వయసు 7 ఏడాది 9 నెలలే. మరి ఇంత చిన్న పిల్ల ఏం సాధించిందని చైతన్య స్ఫూర్తిలో చెప్తున్నారంటారా? ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది ఈ చిన్నారి. మాటలే సరిగ్గా రావు, ఏం చేసి ఉంటుంది అని అంటారా? 100 మీటర్ల దూరాన్ని 10:08 సెకండ్లలో ఈదేశి, స్విమ్ చేసి రికార్డ్ సృష్టించింది. నిజమే, వయసు ఒక సంఖ్య మాత్రమే.

చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం నవ దుర్గల రూపాలలో 9 మంది మహిళలు సాధించిన విజయాల్ని. అందులో ఒక 7 నెలల చిన్నారి కూడా ఉండడం గమనార్హం. ఇక సిక్కింకు చెందిన అపరాజిత రాయ్ 8 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయారు, కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. చదువుకోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నదే ఆమె కల. తొలిసారి యూపీఎస్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు, కానీ బాధపడలేదు. ఏం పర్వాలేదు, నేను అడుగు ముందుకే వేయాలి అని చెప్పి అనుకున్నారు. తొణకకుండా బెణకకుండా బలంగా ఆ అడుగు వేశారు. తర్వాత 2 సార్లు తనను తానే మెరుగుపరుచుకుంటూ పాస్ కూడా అయిపోయారు. ఈరోజు సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా అపరాజిత సేన్ పనిచేస్తున్నారు. సూపర్ అనిపిస్తుంది కదా.

ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. హే, మరోసారి చెప్తున్నారు ఏంటి అని అంటారా? ఈసారి వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది ఎవరో తెలుసా? 94 సంవత్సరాల భగవానీ దేవి, 94 ఇయర్స్. అసలు అన్ని రోజులు బతికుండడమే, అది కూడా ఆరోగ్యంగా, అదే ఒక పెద్ద రికార్డ్ అంటే. ఈవిడ సరికొత్తగా కొన్ని రికార్డ్స్ సృష్టించారు. ఏంటో తెలుసా? బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. గోల్డ్ మెడల్ 94 ఇయర్స్ ఆవిడకి రావడం ఏంటి అని చెప్పి అనిపిస్తోంది కదా. ఫిన్లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల పరుగు పందెం 24.74 సెకండ్స్ 24.74 సెకండ్స్ లో పూర్తి చేసి, ఆహా ఏంటా పరుగు, అవి కాళ్లేనా, అసలు ఏంటిది అని చెప్పి అందరూ కాళ్లకి దండం పెట్టారట ఆ పరుగు పందెం అయిపోగానే. అది ఇది ద మ్యాటర్ అని చెప్పి భగవానీ దేవి ఊరుకోలేదు. షార్ట్ పుట్ డిస్కస్ త్రోలలో కాంస్య పతకాలు కూడా సాధించారు. ఒక గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్. అసలు ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనడం కాక ఇంకేం అనొచ్చు చెప్పండి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 45 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి నవరాత్రులు కాబట్టి నవదుర్గల్లాంటి మహిళామణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ చైతన్య స్ఫూర్తిలో. శ్రేయువి మెహతా ఫరీదాబాద్ అమ్మాయి, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలన్నదే ఈ అమ్మాయి జీవితాశయం. కేలాదేవ్ నేషనల్ పార్క్ లో పీహెన్స్ ని అద్భుతంగా చిత్రీకరించినందుకు లండన్ లో ఆమెకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అది కూడా ఈ నెల అందించబోతున్నారు లండన్ లో. ఇంతకీ ఆమె వయసు ఎంతో తెలుసా? 9 సంవత్సరాలు. అండర్10 ఇయర్ కేటగిరీలో ఈ పురస్కారం అందుకోబోతున్న శ్రేయువి మెహతాకు శుభాభినందనలు.

తన ఊడ్చిన బ్యాంక్ ఆఫీస్లోనే స్వీపర్ నుంచి జనరల్ మేనేజర్ గా ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఎవరు ఇంతకీ అని అంటున్నారా? పూణేలోని ప్రతీక్ష తోండ్వాల్కర్. చిన్న వయసులోనే పెళ్లి, ఆ తర్వాత వైధవ్యం. కొడుకుని పోషించడానికి ఒక బ్యాంక్లో ఊడ్చి ఫర్నిచర్ తుడిచే శ్రామికురాలిగా మొదలైన ప్రస్థానం. రాత్రులు చదువుకుని అదే

మధ్యప్రదేశ్ కు చెందిన అంజలి సోంధియా 16 సంవత్సరాలకే ఈ అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. కానీ వాళ్ల అమ్మ ఆపేసింది. ఇది వయసు కాదు, తను కన్న కలలు నిజం చేసుకోవాలి అని చెప్పి అంజలితో నిలబడింది, పోరాడింది కుటుంబంతో. ఎన్నో కష్టాలకు ఓర్చి అంజలి 4వ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేసి తమ గ్రామం నుంచి తొలి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబోతోంది ఈ నెల. అద్భుతం అనిపించటం లేదు? నవదుర్గలు, శక్తి స్వరూపిణులు మన మధ్య ఉన్నవారు ఎందరో. మహిళా సాధికారతకు, శక్తికి వీరి మొక్కవోని సంకల్పానికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. 7 ఏడాది వయసున్న పాప నుంచి 94 సంవత్సరాల ప్రౌఢ వరకు శక్తికి నిర్వచనాలే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం దేశ వ్యాప్తంగా జరిగే దసరా పండుగ ఉత్సవాలను ఏ ఏ ప్రాంతాల వారు ఎలా జరుపుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఇంకొక విషయం ఉంది చెప్తానన్నాను కదా, పశ్చిమ బెంగాల్లో అమ్మవారిని కొలిచే విధానం కాస్త తేడాగా, అంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. దుర్గా అమ్మవారి ప్రతిమలను నిలబెట్టారు, నిలబెట్టాక చివరి రోజు ఏం చేస్తారు, స్త్రీలందరూ ఒక వైట్ కి రెడ్ కలర్ బార్డర్ ఉన్న చీరలు కట్టుకుని ఒకరికొకరు సింధూరాన్ని ఆత్మీయంగా ముఖాలకి పూసుకుంటారు. దీన్నే సింధూర్ ఖేలా అని కూడా అంటారు. ఈ సింధూర్ ఖేలా తర్వాత ఆ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్తారు. ఎందుకు ఈ సింధూర్ ఖేలా అంటే, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం కోసము మేము పెట్టుకుంటున్నాము, మా ఏమంటారు లైఫ్ పార్ట్నర్స్ అందరికీ కూడా హెల్త్ బాగుండాలి, వారు ఎన్నో రోజులు అంటే మాతో మేమందరం కలిసిమెలిసి ఉండాలి.

వివిధ రకాలుగా జరుపుకున్నా మనందరము కలిసికట్టుగా ఒకరమే, భారతీయులమే అని అనుకోవడమే మనలోని ఔన్నత్యం. ఇన్ని సంప్రదాయాలను కూడా ప్రతి ఒక్కరం గౌరవిస్తూ ఉంటాం కదా. మరి మైసూర్లో జరిగే దసరా గురించి చెప్పక్కర్లేదు, మాటలు సరిపోవు. నాగహబ్బ రాష్ట్ర పండగగా పిలుస్తారు దసరాను కడ. 9 రోజు

లక్షకు పైగా విద్యుత్ దీపాలతో మైసూర్ ప్యాలెస్ ని అలంకరిస్తారు. రాజకుటుంబీకులు దర్బార్ నిర్వహిస్తారు విజయదశమి రోజున. ఇక అలంకరించిన ఏనుగు మీద 750 కేజీల బంగారు అంబారీతో గోల్డెన్ హౌడా అంటారు చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్యాలెస్ నుంచి బన్నీ మండప్ వరకు ఊరేగిస్తారు. అసలు ఊహించండి, 750 కేజీల బంగారు అంబారి. మనము ఇలాంటివంటే మనకి తెలిసి ఉండొచ్చు, టీవీలో చూసుండొచ్చు, కానీ ఊహించుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ తెలంగాణలో మనమేమో బతుకమ్మ ఆడతాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూజలు, నైవేద్యాలు, పేరంటాలు, ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత. మరి పండగను ఇలా జరుపుకోవాలి, ఇంతే ఆనందంగా జరుపుకోవాలని అనిపించడం లేదో?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా వేడుకల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కర్ణాటకలో యక్షగాన ప్రదర్శనలు కూడా జరుగుతాయి. ఏముంటాయి ఆ ప్రదర్శనల్లో అంటే, ఇతిహాసాలు పురాణాల ఆధారంగా జరిగే ఈ నాటక ప్రదర్శనలు అందరూ ఉత్సాహంగా చూస్తారు. దసరా కుస్తీ పోటీలు, బొమ్మల కొలువుని వీరు బొంబే హబ్బా అని అంటారు. వీటన్నిటితో కర్ణాటక అంతా సందడిగా

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:53 మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మన దేశ రాజధాని ఢిల్లీ అలాగే పరిసర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ లో దసరా సంబురాలు ఎలా జరుపుకుంటారో తెలుసా? రామ్లీలా రావణ్ దహన్ పేరిట రామాయణాన్ని తిరిగి ప్రదర్శించి విజయదశమిని రోజున రావణ దహనం చేస్తారు. ఇది చూడడానికి మైదానంలో చాలా మంది వచ్చేస్తారు. వచ్చి చప్పట్లతోటి రావణ దహనం కాగానే కోలాహలంతో నృత్యం చేస్తారన్నమాట. అది ఒక సరదా సంబురం ఢిల్లీలో జరుపుకునేది.

దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే నవరాత్రులని మనందరము ఆనందంగా ఆస్వాదిద్దాం. భక్తి శ్రద్దలతో బంధుమిత్రులతో అమ్మవారిని ప్రార్థిద్దాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

కొద్దిగలా పదిగొట్టే సందికి పడదాంక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాకా. మరికొంతసేపట్లో మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం షురూ అవుతుంది. దాంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బజార్ హత్నూర్కు చెందిన గుంబోజీ నాగజ్యోతితో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు సిహెచ్ దివ్యారాణి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జామట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట అయినండ్రి, మీరు చెప్పే మంచి మంచి మాటలతో పాటు మీకు ఇష్టమైన పాటను కోరిన కార్యక్రమం మాట చెప్పండి పాట అయినండ్రి. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229508, మరొక నంబర్ 2300081. ఇక ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరుతూ ఉంటారు. ఈరోజు శ్రీనివాస్, మల్లీశ్వరి, ప్రియాంక, రవళిక, బాబు విజయనగరం నుండి ఈ ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట క్లాస్మేట్ చిత్రం నుండి మా కోసం గుండె చాటుగా అనే పాటను వినిపించండి అంటూ ఈ ఉత్తరాన్ని పంపారు. మరి ఇప్పుడైతే వీరు కొన్న పాట వినేద్దాం. అలాగే శ్రోతలు మీరు సుఖ ఉత్తరాల ద్వారా పాటల్ని కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2.

0: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రే పాట అయినండ్రే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: రమేష్ మేడం.
0: ఎక్కడ నుంచి రమేష్ గారు?
1: ఖానాపూర్ దగ్గర దిలవాస్పూర్ మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: నేను గౌర్స్ మేడం, తాళ్ళు ఎక్కుతాం.
0: చెప్పండి ఏ పాట వింటారు?
1: దేవిదాస్ మూవీ నుంచి మాయాదారి చిన్న సాంగ్ మేడం.
0: సరేనండి, తప్పకుండా.

మీరు కొన్న పాట ఇప్పుడు వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: దేవదాస్ అంటేనే ఇష్టం, దేవదాసుకు నేనే ఇష్టం.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వీధి వీధిలో ఏడయిన్నా ఏడ యూసినా అమ్మ సన్నిధిలో అమ్మవారి పాటలు, నోములు, పూజలు, కండ్ల నిండా అమ్మవారి రూపముంటే మనసు నిండా ఆనందం కలుగుతుంది. మరి దసరా దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 2వ రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు ఎన్నో పూజలు అందుకుంటూ భక్తులందరూ ఆరాధిస్తున్నారు. మరి ఇప్పుడైతే అమ్మవారికి సంబంధించిన ఓ పాట విందాం నవరాత్రుల సందర్భంగా.

మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పండి, పాట వినండి. కార్యక్రమం వింటున్నారు

ఇది ఇయాల్టి మాట చెప్పండి పాడైనండి కార్యక్రమం. రేపు వచ్చేమట్టు ఐదు గొట్టంగా మాట చెప్పండి పాటైనండి కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతీ యువకులలోనే ప్రతిభని, వారి విజయాలని, వారి లక్ష్యాలని వారి మాటల్లో వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో బజార్ హత్నూర్కు చెందిన కుంభోజీ నాగజ్యోతితో ముచ్చట పాటల నడుమ విందా. వీతో ముచ్చట పెడతారు సిహెచ్ దివ్యారాణి.
1: నమస్కారం కుంభోజీ నాగజ్యోతి గారు.
2: నమస్తే అండి.
1: నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో మనం ఈ రోజు ఉన్నాం కదా, ముందుగా మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
2: ప్రస్తుతానికి నేను డివి ఇంటర్నేషనల్ స్కూల్లో నేను టీచింగ్ చేస్తున్నాను యాజ్ ఇంగ్లీష్ టీచర్ గా. నా డిఎల్ఎడ్ అయిపోయింది. నేను డిఎల్ఎడ్ మన ఆదిలాబాద్ లోని డైట్ కాలేజ్ లో పూర్తి చేశాను.
1: ఎన్ని సంవత్సరాలు అవుతుంది చదువు పూర్తయి?
2: చదువు పూర్తయి 2 ఇయర్స్ అవుతుందండి.
1: 2 సంవత్సరాల నుంచి ప్రైవేట్ గా టీచర్ గానే చేస్తున్నాను.
2: అవును, నేను కరోనా లాక్డౌన్ అయిన తర్వాత నుండి 2 ఇయర్స్ అవుతుంది నేను టీచింగ్ కంటిన్యూ చేస్తున్నాను.
1: అంటే చదువు విషయంలో టీచింగ్ ఎందుకు ఎన్నుకున్నారు?
2: అంటే మనకు తెలిసిన విద్యాభ్యాసాన్ని మన పిల్లలకి టీచింగ్ అంటే ఎలా ఉండాలి, లెర్నింగ్ నేర్చుకోవడం వల్ల ఏదొస్తుంది, ఏదో ఒక యూజ్ అంటూ అని కాకుండా మనం దాని నుంచి ఏది నేర్చుకున్నామో, ఏది అవగాహన వచ్చిందో మనకు తెలుస్తుంది. కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ నేను నా స్టూడెంట్ కి ఇవ్వాలనుకుని నేను ఈ టీచింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాను.
1: అంటే మీ కుటుంబంలో కానీ లేదా స్నేహితులు ఇంకెవరైనా లేదా చుట్టాలలో ఇట్లా ఎవరైనా ఉన్నారా ఈ రంగంలో?
2: అవును, మా అన్నయ్య, మా అక్కయ్య వీళ్ళందరూ ఇదే రంగంలో ఉన్నారు. నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళకున్న నాలెడ్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి కానీ, పిల్లలకి ఆ ఎక్స్ప్లెనేషన్ తోటి పిల్లలు మన సొసైటీకి ఎలా యూజ్ అవుతారు చెప్పే టీచింగ్ నాకు చాలా నచ్చింది. కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను.
1: చదువు విషయం కొంచెం పక్కకు పెడితే పాటలు వినడం, పాడడం అంటే హాబీ ఏమైనా ఉందా?
2: నాకు వినడం, పాటలు వినడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైతే

0: మూడ్ ఆఫ్ లో ఉన్నా గానీ మనకి మనసు బాగాలేకున్నా నేను పాటలు వినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.
1: మరి ఇయాలటి నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో మీకు నచ్చిన ఏ పాట విందాం?
0: నాకు చూపులతో దీపాలు అనే సాంగ్ నాకు చాలా ఇష్టం, సో దాన్ని వినాలనుకుంటాను. ఎందుకంటే ఒక అమ్మాయిని వర్ణించే పద్ధతి నాకు అందులో చాలా నచ్చింది. సో ఒక అబ్బాయి ఎలా అయితే అమ్మాయిని ఇష్టపడతాడో ఆ వర్ణించడం నాకు చాలా నచ్చింది కాబట్టి నేను ఆ పాట వినాలనుకుంటాను.
1: విందాం మరి.

0: నాగజ్యోతి గారు, మీ కుటుంబం గురించి చెప్తారా?
1: మాది విశ్వకర్మణం. మా నాన్న వచ్చేసి కార్పెంటర్ అండి, మా అమ్మ వచ్చేసి బీడి వర్కర్. మాది ప్రాపర్ బజరత్నూర్ అండి.
0: బజరత్నూర్ నుంచి మీరు అదిలాబాద్ వచ్చారా?
1: అవునండి అవునండి, నేను డిఎడ్ చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్లో చెప్తున్నాను కాబట్టి మేము ఇక్కడనే రూమ్ తీసుకుని ఉంటున్నాం.
0: అంటే మీరు ఒక్కరే ఉంటున్నారా, లేకపోతే కుటుంబం అంతా ఉంటున్నారా?
1: నేను ఇందాక చెప్పినట్టు మా అన్న మా అక్కను చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పాను కదా, నేను మా అన్న మా అక్క ముగ్గురం కలిసి అదే స్కూల్లో టీచింగ్ పర్పస్ మేము ఒక రూమ్ తీసుకుని ఇక్కడ ఉండవలసి వచ్చింది.

0: ఇప్పుడు అమ్మ బీడీలు చేస్తుందని చెప్పారు కదా, మీకు దాంట్లో ఏమైనా అనుభవం ఉందా?
1: నేను ఎప్పుడైతే నేను స్కూల్ కి వెళ్తుండగా మా అమ్మ చేయడం వల్ల నాకు ఆటోమేటిక్ గా మా అమ్మ పని అనేది నాకు వచ్చేసింది. సో నేను కూడా చేయగలుగుతాను బీడీలో లాంటివి.
0: బీడీలు చేస్తారు,
1: చేను పనులకి మా విలేజ్ లో వెళ్లడం వల్ల నాకు కొద్దిగా చేను పనులు కూడా వచ్చు.
0: అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ
1: సమయంలో నేను ఇష్టపడతాను చేయడానికి
0: ఎక్కువగా. మీకు అంటే చదువులో ఇప్పుడు మీరు ఆంగ్ల భాష చెప్తున్నారన్నారు కదా, అంటే టీచింగ్ లో ఆంగ్లాన్ని ఎన్నుకోవడానికి ఏమైనా అంటే ముఖ్యమైన కారణం ఏమన్నా ఉందా?
1: అంటే దీన్ని ప్రత్యేకించి నేను ఇంగ్లీష్నే చెప్తానని నేను ఎన్నుకోలేదు, ఎందుకంటే నేను చెప్పేది ప్రైమరీ కాబట్టి. సో నాకు ఇంగ్లీష్ చెప్పాలని నాకు అక్కడ నుంచి వచ్చింది కాబట్టి నేను ఆటోమేటిక్ గా దాన్ని నేను ఎంచుకున్నాను.
0: మరి మీకు నచ్చిన సబ్జెక్ట్?
1: నాకు నచ్చిన
0: చదువుకోవడానికైనా చెప్పడానికైనా?
1: నాకు చదువుకోవడానికైనా చెప్పడానికైనా నచ్చే సబ్జెక్ట్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్. దాన్ని నేను ఎంచుకోవడానికి కారణం నేను ఎప్పుడైతే ధర్మేంద్ర సింగ్ సార్ని కలిశానో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా మ్యాథ్స్ అంటే ఇది, మ్యాథ్స్ అంటే ఇలా నేర్చుకోవాలి, మ్యాథ్స్ అంటే ఇలా చెప్పాలి అనే దాంతో నేను మ్యాథ్స్ పైన నాకు ఎక్కువ ఇష్టం కలిగింది.
0: మరి ఇప్పుడు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో మళ్ళీ మీకు నచ్చిన ఇంకో పాట విందాం.
1: ఇప్పుడు నాకు ఏది వినాలనిపిస్తుంది అంటే ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ కోసం నేను కొద్దిగా మాస్ పాటలని వినడానికి ఇష్టపడతాను. సో దానికోసం నేను డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనా కాల్ లోడింగ్ అనే సాంగ్ వినాలనుకుంటున్నాను.
0: సరే అండి, వినేద్దాం ఆ పాట.

0: One more time, please.
1: నాగజ్యోతి గారు, అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళడము, టీచ్ చేయడము, మళ్ళీ రూమ్ కి రావడం కదా, అంటే రూమ్ కి వచ్చిన తర్వాత రేపటి క్లాస్ గురించి ప్రిపరేషన్ అవుతూ ఉంటారా, లేకపోతే బయటకి వెళ్ళడం కొంచెం ప్రొద్దున్నుంచి స్కూల్లోనే ఉంటాం కాబట్టి కొంచెం టెన్షన్ వేరు ఉంటుంది చిన్నపిల్లలతో, పెద్దవాళ్లతో అంటే

0: అంతా ఉండదు. చిన్నపిల్లలకి టీచ్ చేయడం అంటే కొంచెం ఆ టెన్షన్ వేరే ఉంటది. ఆ రిలీఫ్ కోసం ఎక్కువగా ఏం చేస్తుంటారు మీరు?
1: రిలీఫ్ అంటూ అంటే మా స్కూల్లో అంటే ఫస్ట్ స్ట్రెస్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే మా బడిలో ఏమంటే బుక్స్ లేకుండా టీ చేయడం వలన అంత ప్రెషర్ అంటూ అంటూ ఏముండదు. సో స్కూల్లో ఉన్నంత సేపు పిల్లలతో ఆడుకోవడం, ఎప్పుడైతే నేను రూమ్ కి చేరుకుంటానో అప్పుడు మా అన్న వాళ్ళు మా అక్క వాళ్ళు ఒక 5 మినిట్స్ కూర్చొని అలా మన లోకల్ ఛాయ్ తాగేసి అలా కొంచెం మేము ఈ రోజు ఏమైతే అనుభవించామో, ఏదైతే సంతోషించిన విషయాలు అవి షేర్ చేసుకొని మాట్లాడుకొని తర్వాత మాకు మళ్ళీ ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు. సో నేను మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తాం.
0: అంటే రూమ్ లో ఇంకా ట్యూషన్స్ కూడా చెప్తారు?
1: అవును.
0: ట్యూషన్స్ ఏ సబ్జెక్ట్ చెప్తారు?
1: ట్యూషన్స్ వచ్చేసరికి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ ఫస్ట్ టు 10th క్లాస్ వరకు చెప్పగలుగుతాము. సో అందరం మేము ఉంటాం ముగ్గురం కాబట్టి ముగ్గురం కలిసి అందరి పిల్లలకి సమానంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కరెక్ట్ గా అందజేస్తాం.
0: ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్తారు ట్యూషన్?
1: ఆ ట్యూషన్ వచ్చేసి ఏ టైం కి వచ్చినా 2 అవర్స్. సో మనకు స్కూల్ 5 అయిపోతుంది కాబట్టి నేను 5 నుంచి 7 వరకు ట్యూషన్ తీసుకుంటాం.
0: ఇప్పుడు అంటే ఇక్కడ ప్రస్తుతం మీరు ఉంటున్న రూమ్ లోనే చెప్తున్నారు?
1: అవును.
0: ముగ్గురు కలిసి అన్ని చేసుకుంటున్నారు కాబట్టి అంతగా మీకు కష్టం అనేది ఏది అనిపించదు. మరి అన్ని రంగంలో మీకు అంటే ఇటు బీడీలు చేస్తారు, చైన్ లో కూడా వెళ్తున్నా అని చెప్తున్నారు. మరి వంట విషయంలో
1: అంటే ఎప్పుడైతే నేను మా ఊర్లో ఉండేదాన్నో అప్పుడు నేను చైన్ కు వెళ్లడం గానీ బీడీలు చేయడం గానీ అప్పుడు చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను మా అక్క కలిసి షేర్ చేసుకుంటాం వర్క్ ని. ఇంట్లో ఏదైనా పని చాలా స్ట్రెస్ అనిపిస్తే తను నాకు సాయం చేయడం గానీ నేను తనకు సాయం చేయడం గానీ జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి అంటే మా దోస్తులతో నేను ఎలా ఎంజాయ్ చేస్తానో అక్క వాళ్ళతో వాళ్ళు చేస్తారు అన్నట్టు.
0: అందరు కలిసి ఉంటారు కాబట్టి దోస్తుల విషయంలో కూడా ఎవరి దోస్తులతో కలిసి ఉంటారు.
1: కలిసి ఉంటారు.
0: మరి ఇప్పుడు ఏ పాట విందాం నాకు నచ్చిన?
1: సో నా ఫ్రెండ్స్ కొరకు నేను వినాలనుకున్న పాట ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు, ఇక్కడ ఉన్నా అదే వినాలనిపిస్తుంది కాబట్టి నేను మా ఫ్రెండ్ కోసం అది వినాలనుకుందాం.
0: మరి
2: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: వెళ్తూ ఉంటారా మీరు?
1: అవునండి.
0: మీకు ఎక్కువగా ఎటువంటి సినిమాలు అంటే ఇష్టం?
1: ఎక్కువ ఏంటంటే నాకు థ్రిల్లర్ ప్లస్ హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం.
0: అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, మీకు ఎందుకు ఇష్టం అవంటే?
1: ఆ భయం కోసమే చూడాలి, ఎందుకు ఆ భయంలో ఏదో తెలియని హ్యాపీనెస్ నాకు వస్తుంది, సంతోషం. ఎందుకంటే భయపడుతూ ఎక్సైట్మెంట్ లో చూడడం అంటే ఇంకా చాలా ఇష్టం.
0: థియేటర్ లో చూస్తుంటారా ఎక్కువగా లేదా?
1: అంటే ఇష్టం, బట్ నేను ఎప్పుడు థియేటర్ కి వెళ్ళి చూసిన సినిమాలు అంటే నార్మల్ మన యాక్షన్ డ్రామా సినిమాలే కానీ ఎక్కువ అంటే నాకు మూవీలో నా ఫోన్ లో గానీ చూస్తూ ఉంటాను. ఎక్కువ థ్రిల్లర్ ప్లస్ హర్రర్ మూవీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం.
0: ఈ సమయంలో అంటే రీసెంట్ గా చూసిన సినిమా ఏంటిది థియేటర్ లో?
1: రీసెంట్ గా చూసిన సినిమా అంటే ధమాకా.
0: ధమాకా చూసారు? థ్రిల్లర్ మూవీ ఏం చూడలేదు?
1: లేదు చూడలేదు.
0: అంటే ఫోన్ లో చూసిరా మరి?
1: ఫోన్ లో
0: చూసిండ్రు.
1: ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దానిలో ఏది చూసాను అంటే మసూదా చూసాను. హర్రర్ ప్లస్ థ్రిల్లర్ ఉంది, సో నాకు అది చాలా నచ్చింది.
0: చిన్నప్పటి నుంచి ఇష్టమా మీకు లేకుంటే ఇప్పుడు ఈ మధ్య?
1: చిన్నప్పటి నుంచి నేను అంటే చూడడానికి అంటే టీవీలో వస్తూ ఉంటాయి కదా, సో వాటిని మిస్ కాకుండా చూసేదాన్ని. అంటే నార్మల్ గా వేరే యాక్షన్ డ్రామా ఉన్నా కూడా దాన్ని నేను ఎగ్జిట్ చేసేసి దీన్ని పక్కా చూసేదాన్ని.
0: మీకు భయం అంటే ఏమనిపించదు చూసేటప్పుడు?
1: అంటే చూసేటప్పుడు తెలియని లోపల అంటే ఆటోమేటిక్ గా సడన్ గా ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే భయపడతాను, బట్ ఆ భయం ఎందుకు అట్లానే కంటిన్యూషన్ చేయాలనిపిస్తుంది.
0: ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చూసిన థ్రిల్లర్ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి?
1: ద బెస్ట్ అంటే ఇక నాకు హర్రర్ లో అంటే హర్రర్ ప్లస్ థ్రిల్లర్ లో మూవీ అంటే గంగా అనే మూవీ చాలా ఇష్టం. ఎందుకో ఆ రఘు లారెన్స్ అతని యాక్షన్ గానీ అందులో ఉన్న కామెడీ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది.
0: దాని తర్వాత అంటే గాంచన కానివ్వండి అవన్నీ కూడా చాలా హిట్ అయినాయి. హిట్ కాకుండా దాంట్లో థ్రిల్లర్ తో పాటు కామెడీ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆ సినిమాలు దాదాపు అందరికి
1: నచ్చుతాయి.
0: మరి చివరిగా నాకు నచ్చిన సినిమా పాటలో ఏ పాట విందాం?
1: చివరిగా అంటే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, సో అమ్మ కోసం నీ పాదాలకు మూవల సాంగ్ వినాలని కోరుకుంటున్నాను.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
1: థ్యాంక్ యూ.

0: ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజార్ హత్నూర్కు చెందిన కుంభోజీ నాగజ్యోతితో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీతో ముచ్చట పెట్టింది సిహెచ్ దివ్యారాణి. రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో టమాటా అల్జంత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. వ్యవసాయ పనులు, చేపలు పడుతూ జీవనోపాధిని పొందుతున్న మహిళా రైతులు సీడమ్ కల్పన, మడావి పంచపూల, జుగ్నాక్ రాధాబాయి, జుగ్నాక్ మోతుబాయి అనసూయలతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. రేపటి శక్తి స్త్రీల కార్యక్రమం సమర్పణ బి సంధ్యలీల.
1: ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயின்ட் எஃப்எம் மனசு நின்ற సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: देशवासियों को शुभकामनाएं दी हैं और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండి భజనలు మొదటి భాగం వింటారు. గట్లనే మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన మర్సకోల గోదావరి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగులో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే జున్ను పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 ఉషారు కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథల సంపుటి నుండి మేమే మేకపిల్ల అదిగో బస్సు కథలు వింటారు. చదువుతారు వేమూరి సాధన. 9:45 ముచ్చటలో మానసిక ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ ఆఫ్ సికియాట్రీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో అరుణ పద్మల గాత్రయుగలం వాయిద్య సహకారం వయోలిన్ ఎం సూర్యదీప్తి మృదంగం కర్ర శ్రీనివాసరావు కంజీరా కె శ్యామ్ కుమార్. ఈ కార్యక్రమంతో పాటు 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. రేపొద్దుగల 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ ఆంజనేయ నామగానం వింటారు. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సర్వాంగాసనం లాభాలు యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. 9 రోజుల బొడ్డెమ్మ బతుకమ్మ గుండపల్లి శోభారాణితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. దేవి నవరాత్రుల్లో 3వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మి వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం వింటారు. మాట సొగసులో సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక వింటారు. అంశం కర్పూరం. ఈ కార్యక్రమంతో పాటు 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించే చిన్న శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 బతుకమ్మ పాటలింటారు. సింగిడి పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. పొజ్జమట్టు 5:00 మాట చెప్పున పాట ఎండ్రీ కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు ఫోన్ చేసి. అలాగే రేపు పొజ్జమట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో టమాటా అలచంత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. వ్యవసాయ పనులు చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్న మహిళా రైతులతో బి సంధ్యలీల ముచ్చటింటారు. రేపటి శక్తి శ్రీల కార్యక్రమం బి సంధ్యలీల. 6:20 పొజ్జమట్టు పల్లె పదాలు కార్యక్రమంలో తామసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు. వీరితో పాటు 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చలు పెడతారు కేలేని. రైతాంత రంగంలో పసుపు పంట సాగుల అనుభవాల గురించి తలమడుగు గ్రామానికి చెందిన రైతు కళ్యాణ్ వినయ్.

రెడ్డి తొమ్ముచ్చు తింటారు, వీ తొమ్ముచ్చురు పెడతారు యు దినేష్. ఈ కార్యక్రమంలో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారి మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాజ్యాంగ సంస్థల మీద రాజకీయ దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రతిపాదనపై స్పష్టత ఇచ్చినా రాజ్యాంగ వ్యవస్థపై బురద జల్లడం సరికాదని, సర్పై విష ప్రచారం చేయడం, సుప్రీంకోర్టుపై సైతం వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి వామపక్షాలు, తీవ్రవాద భావాలున్న పార్టీలతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే అని విమర్శించారు. 30 లక్షల మంది రాజకీయ ప్రతినిధులతో సహా మొత్తం 46 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చేసిన ఎస్ఐఆర్ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ హిరోషిమా మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు బచావో దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం సాగినట్లే ఇప్పుడు జ్ఞానేష్ గోబ్యాక్ ఎస్ఐఆర్ గోబ్యాక్ నినాదాలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ముందు పెట్టి ఓటర్ల జాబితా సవరణ పేరుతో దళితులు, గిరిజనులు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులు ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని అధికారులు

0: రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీకి వెళ్లారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరువు సమీక్షకు సీఎస్ నోటు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రబీకి నీళ్లు కరెంటు ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు ఎలనినో పరిస్థితులు ఉన్నా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులతో సీఎం మాట్లాడతారని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ను పదే పదే రద్దు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట ప్రాసిక్యూషన్ సర్వీసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పిఆర్బి ఈరోజు విడుదల చేసింది. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 14న 4 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఫైనల్కి ఓఎంఆర్ ప్రతులు బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఫలితాల షీట్లను అభ్యర్థులు తమ లాగిన్ ఖాతాల్లో చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో దేశంలో సుపరిపాలన, పారదర్శకత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవ సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో సమగ్ర మార్పులు తెస్తూ తీర్చిదిద్దిన వక్ఫ్ సంస్కరణల చట్టం 2025 ఒక చారిత్రాత్మక నిర్ణయం. పారదర్శక పాలన, సమ్మిళిత అభివృద్ది ద్వారా దేశ ప్రజల్లో ఆశించిన మార్పును మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి తెచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వక్ఫ్ వాస్తుల యాజమాన్యం నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న వివాదాలు, అస్పష్టతలకు తెరజించుతూ చేపట్టిన వక్ఫ్ సంస్కరణలు 2025 పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బోర్డుల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్టబడింది. సామాజిక హక్కుల పరిరక్షణకు, జవాబుదారీతనానికి అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ రహీం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సంస్కరణలు మన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. కాబట్టి బోర్డులో మహిళలను చోటు కల్పించడం మంచి విషయమే. ఇందులో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు
0: రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఉరుముల మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 15 నుంచి 18వ తేదీ వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బతుకమ్మ పండుగ ప్రత్యేక రైలును బతుకమ్మ ఎక్స్ప్రెస్ పేరుతో రెగ్యులరైజ్ చేయాలని సిర్పూరు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: శ్రీ కిషన్ రెడ్డి గారిని మరియు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని, ఇతర పెద్దరిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుగుతోంది. ఈ టైంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు స్పెషల్ ట్రైన్ కృషి చేసి వేయించడం జరిగింది. బతుకమ్మ ఎక్స్ప్రెస్ అని పేరు నామకరణం చేస్తూ కొత్తగా రైలు నడపాల్సిందిగా కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
0: సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
3: పోలీస్ విలేజ్ గ్రూప్ లో నిధులు యాడ్ చేసారు. ఇప్పుడు ఇక్కడ విలేజ్ గ్రూప్ లలో కొన్ని నిధులు ఉంటాయి. నేను చూసి చూడక ఏదైనా ఒక గ్రూప్ లా ఏపీకే ఫైల్ వస్తుంది. నేను దాన్ని ఓపెన్ చేసింది అనుకో, ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయింది కదా, నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ చేసుకుంటున్నాడు, నా ఫోటోలు డౌన్లోడ్ చేసి.
0: జోగులాంబ గద్వాల జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా రివర్ బోర్డు మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, విశ్రాంత ఇంజనీర్లు లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ ఐఐఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ బాబు డ్యాంగ్ గేట్లను, లీకేజీల పరిస్థితిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: నేను ఇక్కడే ఉన్నా.
5: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.

0: బుర్రని చార్జ్ చేయి.
1: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
1: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
1: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
1: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട ഗിരിപദം. ఆదివాసి గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి. సుఖ వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, గిట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండి భజనలు మొదటి భాగం, గట్లనే మావలం మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన మర్సకోల గోదావరి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం వింటారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. భజన అనేది మనసులోని దైవ భక్తికి నిదర్శనం. దేవతారాధనకి ఒక చక్కటి స్వరూపం భజన. మానసిక సంతోషాన్ని కలిగించేది, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని దైవారాధనలో పాల్గొనేలా చేసే సాధనం భజన. దేవుణ్ణి ఎన్ని విధాల భక్తితో పూజించినా సరే భజన ద్వారా ఆ దేవుని కృపను ఎక్కువగా పొందేది మాత్రం ఈ భజనల వల్లే. మరి ఇప్పుడైతే అలాంటి భజనలు విందా. ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పైన గోండి భజనలు మొదటి భాగంలో మొదటి పాటలో మనసులోని మాటని ఆ దేవునితో పంచుకుందామంటూ భక్తులందరూ కలిసి పాడే పాట.

0: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబొల తామరా బురద పుల్లా
1: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం చించఘాట గ్రామానికి చెందిన కుమ్రా విఠల్ బృందం పాడే గోండి భజనలు మొదటి భాగం.

0: ఇప్పటి వరకు ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండి భజనలు మొదటి భాగం విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
8: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
7: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
8: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
7: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
8: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
7: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
8: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటి గురించే ఆలోచిస్తూ బాధపడకుండా జీవితంలో ఆనందం అనేది కూడా మనం చూసుకోవాలి. అందుకు మనకు ఆనందం కలగడానికి ఆడడం పాడడం అనేది చాలా ముఖ్యం. పండగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో ఆడుతూ పాడుతూ మనలోని బాధని మరచిపోయి మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగేలా ఆనందిస్తూ ఉంటాం. అలాంటి పాటల్నే గిరిజనులు వారు జరుపుకునే పండగల సమయంలో జువారింగ్ పాటలుగా పిలుస్తూ ఉంటారు. ఆ జువారింగ్ పాటల్ని ఈరోజు పాడి వినిపిస్తారు మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన మర్సకొల గోదావరి బృందం. ఇది మొదటి భాగం.

ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన మర్సకోల గోదావరి బృందం గోండీ భాషలో వినిపించిన ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం విన్నారు.

0: कमाल ही हो गया।
1: क्या हो गया ऐसा?
0: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया।
1: ये कमाल कैसे हो गया?
0: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ।
1: ये तो बहुत बढ़िया पोर्टल है।
0: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया। सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: ఇయాల్టి గిరిపదం. రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు, తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పెంటపర్తి ఆశమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா. வித்யா உத்யோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన రెగ్యులర్ కోటా బీఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్ల భర్తీకి ఈ నెల 14-15 తేదీల్లో 3వ విడత కౌన్సిల్ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కోటాలో మిగిలిన బీఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్ల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. రెగ్యులర్ ప్రత్యేక కోట కౌన్సిలింగ్ ప్రక్రియలు రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతాయి. కౌన్సిలింగ్కు సంబంధించిన సీట్ల వివరాలు, ఫీజులు, వెంట తీసుకురావాల్సిన ధృవపత్రాలు తదితర సమాచారాన్ని విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.inలో పరిశీలించాలని విద్యార్థులు తల్లిదండ్రులకు రిజిస్టర్ ఆఫీసర్ తెలిపారు.

మరొక సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు, పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి చివరి తేదీ 13 విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. అలాగే అన్ని ODL ప్రోగ్రాంలు, ఆన్లైన్ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు కూడా 13వ తేదీనే తుది గడువుగా పేర్కొన్నారు. అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో నమోదు చేసుకుని నిర్ధారిత ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. పూర్తి సమాచారం, ఆన్లైన్లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 0402680222 సంప్రదించాలని తెలిపారు. ఫోన్ నంబర్ మరొకసారి 0402368222. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలు

0: విషయాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है, आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047 ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా, 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశ సేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsunderscore HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు

0: పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలతో బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below 30. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: యువత శక్తి సామర్థ్యాలపై వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖెల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధర నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: యోసం. కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మేసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం. ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగుల చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే జున్ను పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలేనేన్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. ముందుగా ఇల్లు యోసం కార్యక్రమంలో వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. పగటిపూట ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండి రాత్రి వేళలో కొన్ని చోట్ల పాక్షికంగా మేఘవృతమై ఉండే అవకాశం ఉంది. గాలి సుమారు గంటకు 7 మైళ్ల వేగంతో ఈశాన్య దిశ నుండి వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. ఇల్లు యోసం కార్యక్రమంలో ఇయాల్టి మార్కెట్ ధరలు. తెలంగాణ మార్కెట్లో సోయాబీన్ సగటు 6,400 నుంచి 6,583 రూపాయలుగా మార్కెట్ ధర నడుస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 5,708 రూపాయలు. నిజామాబాద్లో గరిష్టంగా 6,590 రూపాయలు, బైన్సలో 6,175, మహారాష్ట్ర సమీపంలో 7,000గా సోయాబీన్ ధర అనేది ఉంది. దీంతోపాటు పత్తి ధర క్వింటాల్కి సగటు ధర 7,825 రూపాయలుండగా ఆదిలాబాద్ మార్కెట్లో సగటు ధర 7,850, వరంగల్ మార్కెట్లో 8,000, నిజామాబాద్లో 9,100గా, అథోనిలో 9,289 రూపాయలుగా మార్కెట్ ధర క్వింటాల్కు ఉంది. ఇది ఇయాల్టి మార్కెట్ ధరలు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రైతులు పండించే పత్తి పంటలో ఎన్నో చీడపీడలని ఎదుర్కొంటూ ఉంటారు. దానివల్ల వ్యవసాయంలో పత్తి పంట అనేది నష్టాన్ని కలిగించే దారుల్ని రైతులు చూస్తూ ఉంటారు. అయితే అలాంటి సమస్య రాకముందే అధిక సాంద్రతలో పత్తి సాగులో చీడపీడల యాజమాన్యం గురించి, వాటిని నివారించే చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజు ముచ్చటలో ఇప్పుడు విందాం. వీతో ముచ్చట పెడతారు పి అశోక్.
1: నమస్కారం నాగరాజు గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పండి, మన రాష్ట్రంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు పైన దృష్టి పెట్టడానికి గల కారణాలు ఏమిటంటారు?
2: ముఖ్యంగా ఏంటంటే, మనకు గత సంవత్సరం చూసుకుంటే దాదాపు ఒక 29 లక్షల హెక్టార్లలో ఈ పత్తి అనేది ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది. మరోవారు ఏంటంటే, మన తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానం. సో అలాంటి పత్తిలో మనకున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఉత్పాదకత. అంటే మనం ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1,300 కిలో, అంటే 13 క్వింటాల పత్తి మాత్రమే మనం తీసుకుంటా ఉన్నాం. అదే ఈ అధిక సాంద్రత పత్తికి వచ్చేసరికి ఏంటంటే, మనకు సాధారణ పత్తిలో ఉన్నటువంటి మొక్కల సంఖ్యతో పోల్చుకుంటే అధిక మొక్కల సాంద్రత. ఉదాహరణకు మనకు సాధారణ పత్తిలో ఒక 5,000 నుంచి 7,000 మొక్కలు అనేది మనకు ఎకరానికి వస్తే, ఈ యొక్క అధిక సాంద్రత పత్తిలో నేలల్ని బట్టి మనకు 25,000 నుంచి దాదాపు 44,000 మొక్కలు అనేటివి రావడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే, మనకు ఒక ఎకరానికే దాదాపు 15 క్వింటాల దిగుబడి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అది గత సంవత్సరం మనం చేసినటువంటి కొన్ని కొన్ని ప్రయోగాలలో అది మనకు తేట తెల్లమైంది కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధిక సాంద్రతలో కనుక మనం పత్తిని సాగు చేసుకున్నట్లయితే దిగుబడి పెరగడంతో పాటు మనకు ఈ సాధారణ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఏంటంటే, అంత కోతకు ఒకేసారి రాకపోవడం, తర్వాత ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉండడం, తర్వాత కూలీల కొరత,

0: అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అధిక సాంద్రత పత్తిలో కనుక మనం ఈ యొక్క సాగు చేపట్టినట్లయితే మనకి పురుగు ఉధృతి తగ్గడంతో పాటు పంట మొక్కల సంఖ్య పెరిగి దిగుబడి పెరగడం, తర్వాత అంతా కూడా ఒకేసారి కోతకు రావడం వల్ల చాలా సమస్యలను మనం ఒకేసారి పరిష్కరించుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అధిక సాంద్రత పత్తిని మనకు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా పెద్ద ఎత్తున చేపట్టి రైతుల్లో అవగాహన కార్యక్రమం అనేది మనం చేపడతా ఉన్నాం.
1: మరి ఈ అధిక సాంద్రత పత్తికి అదేవిధంగా సాధారణ పద్ధతిలో సాగు చేసే పత్తిలో చూసుకున్నట్లయితే ఈ చీడపీడల ఉధృతి అనేది ఎట్లా ఉంటుంది? అంటే చీడపీడల ఉధృతి అనేది సమానంగా ఉంటుందా, లేకుంటే తేడాలు ఉంటాయా, లేక అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసేటువంటి పత్తి పంటలు ఎక్కువ చీడపీడలు వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా వాతావరణ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులలో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఒపీనియన్ ఏంటంటే ఈ యొక్క సాధారణ పత్తికి అధిక సాంద్రత పత్తికి అంటే మొక్కల సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల జిబ్బు జిబ్బుగా వేరి గుబురు గుబురుగా ఉండడం వల్ల మన యొక్క చీడపీడలు అంటే తెల్లదోమ పచ్చదోమ తర్వాత రసం పీల్చే పురుగులు కావచ్చు తర్వాత కాయదుల్చే పురుగులు కావచ్చు లేదంటే ఇతరత్ర తెగుళ్లు కావచ్చు చాలా ఎక్కువ వస్తాయి అనేటువంటి ఒక అపోహ అనేది రైతు సోదరులలో మనం గమనిస్తూ ఉన్నాం. మనకు సాధారణ పద్ధతికి తర్వాత అధిక సాంద్రత పద్ధతికి ఈ యొక్క పురుగులు కానీ చీడపీడల తెగుళ్ళ యొక్క విషయంలో కానీ ఎలాంటి తేడా అనేది ఉండదు. మనకు వాతావరణం అనేది ఏ విధమైనటువంటి పాత్ర వహిస్తుందో అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు వర్షాలు పడడం తర్వాత ఒక రకమైన బెట్ట పరిస్థితులు రావడం కొన్నిసార్లు మబ్బులతో కూడినటువంటి వాతావరణం కొన్నిసార్లు చల్లటి వాతావరణం ఉండడం అనేది రకరకాల చీడపీడల యొక్క ఉనికి మనకు చేనులలో గమనించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదే మనకు అధిక సాంద్రత పత్తిలో కూడా అదే విధంగా అంటే పచ్చదోమ చూసుకున్నా ఒకే రకమైన వాతావరణంలో రావడం తర్వాత తెగుళ్ళు చూసుకున్న అధిక వర్షాలు పడ్డప్పుడు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి తెగుళ్ళు చీడపీడల బెడదనేది సాధారణ పత్తిలో ఉంటాయి అదే రకమైనటువంటి ట్రెండ్ అనేది మనం ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం.
1: మరి ఈ అధిక సాంద్రత పత్తిలో ఆశించేటువంటి ఈ రసం పీల్చే పురుగుల యొక్క యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా మనకేంటంటే అంటే దాదాపు ఒక 40 నుంచి 45 రోజుల పంట అనేది మనకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మనం వెళ్తున్నటువంటి క్షేత్ర ప్రదర్శనలు కావచ్చు తర్వాత మనం రైతు సోదరులు మనకు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క పచ్చదోమ ముఖ్యంగా ఏంటంటే ఇవి ఆకుల అడుగు భాగంలో ఉండి రసం పీల్చడం వల్ల మనకు ఆకులు అనేటివి ఒక దోనెలాగా అంటే అంచుల వెంబడి మాడుకుంటూ వచ్చి ఒక డొప్పలాగా తయారై మనకు దిగుబడిని గణనీయంగా తగ్గించేటువంటి ప్రధానమైనటువంటి పురుగు. దీన్ని గనక మనం సకాలంలో గుర్తించకపోతే అంటే ఒక ఆకుకి వీటి యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అంటే 1 నుంచి 2 తల్లి పురుగులు లేదా పిల్ల పురుగులు అనేటివి మనకు ఒక ఆకులో గనక కనబడితే ఒక 3 ఆకులు పైనుంచి చూసుకుంటే ఈ 3 ఆకులలో గనక 1 నుంచి 2 పచ్చదోమ అనేది మనకు కనబడితే మనం వెంటనే యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఏంటంటే మనం ఈ యొక్క జిగురట్టలు పెట్టుకోవడం కావచ్చు తర్వాత వేప నూనె పిచికారి అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి రసాయనాన్ని మనం పిచికారి చేసుకోవడం లేదంటే ఈ యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటుతుంది అన్నప్పుడు మనం యొక్క రసాయనిక మందులు అంటే ఫ్లోనికామిడ్ కావచ్చు దాని 1 లీటర్కి 0.3 గ్రాములు చొప్పున లేదంటే ఎసిఫేట్ కావచ్చు 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున లేదంటే డైఫెన్థీరియన్ ఇలాంటి మందుల్ని మనక మనం వాటి యొక్క ఉధృతిని బట్టి మనం జాగ్రత్తలు చేపడితే పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు యొక్క బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు సాధారణంగా ఆశించేటువంటి యొక్క తామర పురుగులు కూడా మనకు ప్రధానమైనటువంటి సమస్య. ఇవేంటంటే పత్తిని గీకి తినడం వల్ల రసం పీల్చడం వల్ల మొక్క గిడసబారి వాటి యొక్క పెరుగుదల అయిపోయి ఏ విధంగా అయితే డైరెక్ట్ నష్టాన్ని కలిగిస్తాయో వాటి ద్వారా కొన్ని రకాల వైరస్లు కూడా మనకు ఈ యొక్క పత్తిలో వ్యాపించి మనకు ప్రధానమైన సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో స్ట్రీక్ వైరస్ ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క తామర పురుగులు కావచ్చు ఇతర రసం పీల్చే పురుగులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాతావరణం తగ్గిందంటే అంటే మబ్బులు పడినప్పుడు ఎలాంటి పురుగు వస్తుంది తర్వాత వర్షాలు పడిన తర్వాత ఎలాంటి పురుగు వస్తుంది తర్వాత చల్లని తేమ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకు ఎలాంటి పురుగులు వస్తున్నాయి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాటి యొక్క యాజమాన్యాన్ని మనం చేపట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తామర పురుగు చూసుకున్నట్లయితే మనం ఫిప్రోనిల్ 1 లీటర్కి 2 మిల్లీలీటర్లు చొప్పున తర్వాత మనం చెప్తున్నటువంటి యొక్క వేప నూనె ఏదైతే ఉందో ప్రతి పురుగుకి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ వీటిని పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే అంటే నూనె టైప్ ఉంటాయి కాబట్టి వాటిని మనం పిచికారీ చేసే టైంలో 1 లీటర్ ట్యాంకుకి 100 ml గనక మనం వేప నూనె వేసుకుంటే అంటే అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందును వేసుకుంటే దానికి ఒక 20 నుంచి 50 గ్రాములు డిటర్జెంట్ పౌడర్ దాన్ని గనక మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అంటే ఆకు మీద సమానంగా స్ప్రెడ్ అయ్యి పురుగులన్నింటినీ కూడా సమర్థవంతంగా నివారించడానికి అలాగే కొన్ని రకాల కాయదుల్చే పురుగుల యొక్క గుడ్లను కూడా సమూలంగా నివారించడానికి ఈ యొక్క అజాడిరెక్టిన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తర్వాత మూడోది వచ్చేసి తెల్లదోమ. ఇదేంటంటే మనకు ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం వచ్చినప్పుడు పత్తి నాశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురట్టలు పెట్టుకోవడం ఈ యొక్క

0: తెల్లదోమ యొక్క నివారణలో ప్రధానమైనది. తర్వాత దీని ఉధృతి పెరిగే కొద్దీ మనం స్పైరోమెసిఫెన్ కానీ క్లోనికమిడ్ అనేటువంటి మందులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ పిచికారీ చేసుకుంటే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకొని దిగుబడుల ఎఫెక్ట్ కాకుండా మనం బయటపడేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది.
1: అదేవిధంగా ఈ అధిక సాంద్రత పత్తిలో వచ్చేటువంటి ఈ కాయతొలుచు పురుగుల్ని ఎట్లా నివారణ చేసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఏంటంటే మనకు బీటీ పత్తి అనేది రాకముందు ఈ యొక్క కాయదొలచే పురుగుల సమస్య ప్రధానంగా ఉండేది. అంటే శనగ పచ్చ పురుగు కావచ్చు, లద్దె పురుగు కావచ్చు, తర్వాత గులాబీ రంగు పురుగు, కొన్ని రకాల మచ్చల పురుగులు, ఇవి ఏంటంటే మనకు బీటీ పత్తి రాకముందు చాలా సమస్యగా ఉండేది. కానీ బీటీ పత్తి ఎప్పుడైతే మనకు అందుబాటులో వచ్చిందో చాలా వరకు సమస్యలు కనుమరుగైపోయినా ఈ యొక్క గులాబీ రంగు పురుగు, అడపదడప కనిపిస్తున్నటువంటి యొక్క పొగాకు లద్దె పురుగు అనేది ప్రధానమైన సమస్య. మనకు సాధారణ పత్తిలో చూసుకున్నా, అధిక సాంద్రత పత్తిలో చూసుకున్నా, గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధిక సాంద్రతలో కొన్ని చోట్ల ఈ యొక్క పొగాకు లద్దె పురుగు అనేది కొంచెం గణనీయంగా కనబడ్డది. దాన్ని మనం వాటి యొక్క స్టేజ్ని బట్టి, అంటే మనకు చిన్న లార్వాలు ఉన్నాయా, ముదిరినటువంటి అంటే ఏజ్డ్ అయిపోయినటువంటి లార్వాలు ఉన్నాయా చూసుకొని వాటిని బట్టి మనం యాజమాన్య పద్ధతులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లద్దె పురుగుకి మనం ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇందాక చెప్పుకున్న పేపర్ ఉన్న పిచికారీ చేసుకోవడం కావచ్చు, ఇవేంటంటే తొలి దశలో ఆశించేటువంటి లార్వాల్ని మనం సమర్థవంతంగా చంపడానికి మనకు తోడ్పడుతుంది. తర్వాత 3-4 స్టేజ్లో ఉన్నటువంటి లార్వాలను తొలగించడానికి మనకు ఎమామెక్టిన్ బెంజోయిట్ కావచ్చు, 1 లీటర్కి 0.4-5 grams చొప్పున, లేదంటే నోవాలిరన్ 1 లీటర్కి 1 ml చొప్పున, లేదంటే ఫ్లూబెండమైన్ 1 లీటర్కి 0.3 ml చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ ఎక్కడైతే ముదిరిన అంటే పరిమితి చెందినటువంటి లార్వాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి మనం పిచికారీ చేసుకుని ఉపయోగం ఉండదు. వీటికి ఏంటంటే మనం విషపు ఎరలు అంటే బెల్లం కావచ్చు, తౌడుతో కలుపుకొని దానికి ఒక రసాయన క్రిమి సంహారకాన్ని మనం కలుపుకొని గనక చేన్లలో సాయంత్రం పూట సమానంగా వెదజల్లుకోగలిగితే ఉధృతి ఎక్కువ ఉన్న చోట ముదిరిన లార్వాలు మనకు కనబడుతున్నటువంటి టైంలో ఈ యొక్క పద్ధతిని చాలా జాగ్రత్తగా మిగతా పక్షులు కోళ్ళు అట్లాంటివి చేయకుండా జాగ్రత్తగా గనక మనం ఈ పద్ధతిని పాటిస్తే చాలా వరకు ఈ యొక్క లద్దె పురుగును మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు మనం ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు?
0: ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు యాజమాన్యం అనేది ఈ యొక్క అధిక సాంద్రత పత్తిలో ఒక ప్రధానమైన ప్రాముఖ్యత. అంటే పత్తి పంట అంతా కూడా ఒకేసారి కాపుకు రావడం, తర్వాత వివిధ దశల్లో ఉండేటువంటి కాయలు లేకపోవడం అనేది ఈ యొక్క పురుగును నియంత్రించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీని ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మనం ప్రస్తుతం ఉన్నటువంటి టైం, ఏదైతే మనకు 2nd వారం 3rd వారం నుంచి విత్తనాలు వేసుకున్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ అధిక వర్షాలకు పత్తి పంట అనేది కొంచెం ఎత్తు తక్కువగా ఉండి ఆల్రెడీ కొన్ని చోట్ల గూడ కట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క టైంలో ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు తల్లి పురుగులు, ఎందుకంటే మనకు మహారాష్ట్రలో కానీ కొన్ని గుజరాత్ లాంటి ప్రాంతంలో ఆల్రెడీ గులాబీ రంగు పురుగు అటాక్ అయిందని మనం వింటా ఉన్నాం న్యూస్లలో. కాబట్టి మన రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో వెంటనే గనక మనం ఒక 4 లింగాకర్షక బుట్టలను గనక ఒక ఎకరానికి పెట్టుకోవడం, లేదంటే దాని ఉధృతిని ఎక్కువగా గమనిస్తున్నప్పుడు దాని ఉధృతిని తగ్గించడానికి ఒక 8 లింగాకర్షక బుట్టలను గనక మనం చేన్లో సమానంగా ఉండేలా పెట్టుకున్నట్లయితే దీని యొక్క ఉనికి అనేది మనకు తెలుస్తుంది. అంటే మన చేన్లో అధిక స్థాయిలో ఉందా, లేదంటే నార్మల్ స్థాయిలో ఉందా, అసలు ఉందా లేదా అనేటువంటి విషయం మనకు గనక తెలిస్తే దాన్ని బట్టి మనం పురుగు ఉధృతిని అంచనా వేసుకుంటూ క్రిమి సంహారక రసాయనకాలు వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక చేయవలసినటువంటి పని ఏంటంటే, ఎప్పుడైతే కాయ లేదంటే మనం చేనులలో నడుస్తున్నప్పుడు ఈ యొక్క గుడ్డి పూలు, అంటే ఒక 100 పూలు చూస్తే దాంట్లో ఒక 10 పూలు కనుక మనకు గుడ్డి పూలు కనబడితే దాన్ని గులాబీ రంగు పురుగు ఉంది అనడానికి ఆర్థిక నష్ట పరిమితి స్థాయిగా మనం గుర్తించి అప్పుడు రసాయనిక మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాయ ఏర్పడే దశలో గనక మనం గులాబీ రంగు పురుగు ఒకవేళ బుట్టలు పెట్టుకోలేని రైతులు, అందుబాటులో లేని రైతులు పురుగు ఉధృతిని గమనించుకోవడానికి చేనులో తిరుగుతున్నప్పుడు ఒక 10 కాయలు దింపి చూస్తే దాంట్లో ఒక కాయలో గనక ఈ యొక్క గులాబీ రంగు పురుగు లార్వా గనక కనబడితే మనకు నష్టం చేసే స్థాయిలో గులాబీ రంగు పురుగు మన చేన్లలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 3rd ఏంది, ప్రస్తుత టైంలో పూత టైంలో ఉంది కాబట్టి గుడ్లు పెట్టేటువంటి టైం కాబట్టి ఈ గుడ్లను సంహరించేటువంటి మందు, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ యొక్క అజారెట్రిన్ 1500 ppm అంటే వేప నూనె అంటాం, ఈ మందుని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే పురుగు ఉందా లేదా అనేటువంటి సందేహాన్ని పక్కకు పెడితే ముందస్తుగా గనక ఈ యొక్క వేప నూనెతో మనకు పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్డు దశలన్నీ కూడా చనిపోయి దాని యొక్క ఉధృతి పెరగకుండా మనం నివారించినటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క వేప నూనెతో పిచికారీ చేసుకోవడం, తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క నష్టపరిమితి స్థాయి మనకు కనబడుతుంది అన్నప్పుడు కొన్ని రకాల మందులు, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కర్బ్ కావచ్చు, తర్వాత క్లోరాంట్రానిలిప్రోల్ కావచ్చు, లేదంటే ఎమామెక్టిన్ బెంజోయిట్ కావచ్చు, ఇలాంటి మందులు చేయడం, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క లాంబ్డా సాహెలుత్రిన్ కానీ సైపర్మెత్రిన్ కానీ బైఫెంద్రిన్ ఇట్లాంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయకుండా ఉండడం, అంటే తొలి దశలో మనకు చివరి దశలో పిచికారీ చేసుకున్న మనకు అంటే ఒకసారి స్ప్రే చేసుకోవడంలో ఇబ్బంది లేదు కానీ వీటిని తొలి దశ నుంచే మనం వాడడం కనుక మొదలు పెడితే ఈ యొక్క తెల్లదోమ పెరగడం, తర్వాత గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా పెరగడం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల జోలికి పోకుండా ఈ యొక్క నాలుగు జాగ్రత్తలు గనక ప్రస్తుతం ఉన్న టైంలో గనక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం రైతుకు దొరుకుతుంది.
1: మరి ఇప్పుడు చూసినట్లయితే పత్తిలో ఈ పండాకు తెగుళ్ల సమస్య ఉన్నది కదా, ఈ పండాకు తెగుళ్లు నివారణ ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా ఏంటంటే మనకు గత నెల కురిసినటువంటి అధిక వర్షాలకి ఏంటంటే కింది ఆకులు అనేటివి రంగు మారి పండాకులాగా మనకు మాడిపోయి రాలిపోతూ ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తెగులు కాదు, లేకుంటే దాని పురుగు వల్ల కాదు. ముఖ్యంగా ఏంటంటే మనకు కురిసినటువంటి అధిక వర్షాలకు మెగ్నీషియం లోపం, అంటే మన భూముల్లో కనుక పొటాషియం అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క మెగ్నీషియం లోపం అనేది కొంచెం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మెగ్నీషియం లోపం నివారణకు మనం జాగ్రత్తలు చేపట్టాలి తప్ప ఈ యొక్క పురుగు మందులు తెగులు మందులను తీసుకొచ్చి మనం ఖర్చు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. దీని నివారణకు ఏంటంటే ఒక లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని మనం కలుపుకొని పిచికారీ చేసుకొని అంటే 10 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ సమస్య నుంచి మనం బయటపడతాం.
1: చాలా మంచిదండి నాగరాజు గారు, ఈ అధిక సాంద్రత పత్తిలో వచ్చేటువంటి చీడపీడల నివారణకు ఏ విధమైనటువంటి నివారణ చర్యలు చేపట్టాలని చాలా చక్కగా తెలియజేసినారు. మరి వ్యవసాయదారులు సాగు చేస్తున్నటువంటి ఈ అధిక సాంద్రత పత్తిలో మీరు చెప్పినటువంటి ఈ విషయాలని సూచనలను గమనించి ఈ పత్తి పంటలో వచ్చే పురుగుల్ని రోగాల్ని సమర్థవంతంగా నివారించుకొని మంచి దిగుబడుల్ని లాభాల్ని సాధించాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు అధిక సాంద్రత పత్తి సాగులో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది, మనం తినే తిండిలోనే ఉంటుంది. అయితే మనం తినే తిండిలో మనకి బలాన్ని ఇచ్చేవి ఏంటి, ఆ తిండి తినడం వల్ల మనకు వచ్చే బలం ఏంటి అనేది మనం ముందుగానే తెలుసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉందనే చెప్పొచ్చు. అందులో ఈరోజు జున్ను పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ముచ్చట ఇప్పుడు విందా. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
3: పాలంటేనే ఎంతో ఇష్టంగా తాగుతారు. మరి అసలు జున్ను పాలంటే ఎవరద్దంటారు, ఇంకా ఎంతో ఇష్టంగా వాటిని తీసుకుంటారు. మరి అసలు జున్ను పాలతోని ఆరోగ్యపరంగా ఎసుంటి లాభాలున్నాయి, అసలు జున్ను పాల ప్రాముఖ్యత ఏమి, దీంట్లో వ్యాధి నిరోధక శక్తి ఎట్లా ఉంటుంది, వీటన్నింటి గురించి మనతో తెలియజేయడానికి మధుసూదన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రావు గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా మా శ్రోతలకి ఈ జున్ను పాల ప్రాముఖ్యత గురించి చెప్పండి.
4: జున్ను పాలు అమృతంతో సమానం. ముఖ్యంగా తల్లి శరీరంలోని యాంటీబాడీలు గర్భంలోని పిండానికి రక్తం ద్వారా సంక్రమించవు. వ్యాధి నిరోధకత శక్తి గల ఈ యాంటీబాడీలు దూడకు జున్ను పాల ద్వారానే లభిస్తాయి. దూడ పుట్టిన 2 గంటల్లో దూడ పేగుల్లోంచి రక్తంలోకి ఇవి చేరుతాయి. ఈ శక్తి క్రమక్రమంగా తగ్గి 24 గంటల కల్లా పూర్తిగా నశిస్తుంది. ఆ తర్వాత జున్ను పాల్లోని యాంటీబాడీలు జీర్ణకోశం నుండి దూడ రక్తంలోకి ప్రవేశించవు. అయినా అవి జీర్ణకోశంలోని సూక్ష్మక్రిముల బారి నుండి దూడను రక్షిస్తూ ఉంటాయి. మామూలు పాలలో కంటే జున్ను పాలలో విటమిన్ ఏ అనేది 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైనా బాడి పశువు ఈనినప్పుడు ఈనిన 15 రోజుల లోపల్లో వచ్చే పాలను మనం జున్ను పాలుగా పరిగణిస్తాము. ఇలాంటి పాలను మనము దూడకు వదలడం వల్ల దూడకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా దాని యొక్క కంటి చూపు కూడా బాగయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి పాలను పాల కేంద్రాలకు పంపించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అవి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి జున్ను పాలను దూడలకు వదిలేతే దూడలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అవి మళ్ళీ రేపటి రోజు మంచి పాడి పశువులుగా ఎదిగే అవకాశం ఉంటుందండి.
3: అయితే ఇప్పుడు ఈ జున్ను పాలు ఆరోగ్యపరంగా మంచిది అని చెప్తున్నారు కదా, మరి ఏ రకంగా మంచిది, ఎలాంటి లాభాలు ఉన్నాయి ఈ జున్ను పాలతోని, వాటి గురించి చెప్తారు?
4: ముఖ్యంగా మామూలు రోజుల్లో పశువులు ఇచ్చే పాలు తెల్లగా ఉంటాయి, కానీ ఈయన్ని 4-5 రోజుల వరకు అవి ఇచ్చే పాలు లేత గోధుమ రంగులో ఉంటాయి. దీన్ని మనం జున్ను పాలుగా పరిగణిస్తుంటాం. జున్ను పాలల్లో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, అత్యధిక సంఖ్యలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండడమే ఆ రంగుకి, ఆ ప్రత్యేక రుచికి కారణం. ముఖ్యంగా వీటిల్లో లాక్టోఫెరిన్, హిమోఫెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జున్ను లేదా ఆ పాలు రెండు కూడా మనిషికి ఆరోగ్యకరమే. ముఖ్యంగా ఈ పాలలోని ఇమ్యునోగ్లోబులిన్ అనే యాంటీబాడీలు రకరకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాని వైరస్ని నిరోధిస్తూ ఉంటుంది. యాంటీబాడీలు కనిపెట్టక ముందు పూర్వకాలంలో కొన్ని రకాల బ్యాక్టీరియా కారక వ్యాధులకి ఈ జున్ను పాలని మందుగా ఇచ్చేవారు. జున్ను పాలు అనేవి సహజ యాంటీబయాటిక్ మరియు గేదె లేదా ఆవు విన్న 5 రోజుల వరకు ఆ పాలను సేకరించి వాటిని పొడి లేదా సప్లిమెంట్లు చాక్లెట్ల రూపంలో నిల్వ చేస్తున్నారు. ఈ విధంగా జున్ను పాలను విరివిగా వాడటం కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా క్రీడాకారుల ఆటల్లో గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఈ సప్లిమెంట్లను వాడుతున్నారు. ముఖ్యంగా మతిమరుపుతో బాధపడే వృద్ధులకి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకి, పెద్దలకి కూడా ఈ జున్ను పాల సప్లిమెంట్లు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రమ్ మిల్క్లో, అంటే ఈ యొక్క జున్ను పాలనే కొలెస్ట్రమ్ మిల్క్ అంటారు, దీంట్లో పోషకాల కొదవలేదు. ముఖ్యంగా బొవైన్ కొలెస్ట్రమ్ అని పిలిచే ఆవు మురుపాలతో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నెలల వయసులో ఉన్న చిన్నారులు, చిన్నపిల్లల్లో తరచుగా కనిపించే నీళ్ల విరేచనాలను ఈ యొక్క జున్ను పాలు అరికట్టడంలో చాలా మంచి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా HIV రోగులు, ఎముక మూలుగ మార్పిడి చికిత్స తీసుకున్న వారితో పాటు వ్యాధి నిరోధక శక్తి లేని అనేక మందికి వ్యాధి నిరోధక శక్తిని కల్పించే దిశగా ఈ యొక్క మురుపాలు కానీ ఈ జున్ను పాలు కానీ పనికొస్తాయి. జంపింగ్, సైక్లింగ్, పరుగు వంటి క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్, అంటే క్రీడాకారులందరికీ కూడా అవసరమయ్యే శక్తిని ఈ యొక్క జున్ను పాలు కలిగిస్తూ ఉంటాయి. క్రీడాకారుల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిముల నుండి, అంటే ఉదాహరణకు జలుబుకు కారణమయ్యే ఇన్ఫ్లుయెంజా లాంటి రక్షణ కల్పించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో జున్ను పాలు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. నాడీ వ్యవస్థలో కలిగే లోపాలను కూడా ఇది నివారించడంలో ఉపయోగపడుతుంది. కాలిన గాయాలను త్వరగా మాన్పించే దాంట్లో కూడా ఇది వాడుతూ ఉంటారు. అదేవిధంగా మూడ్ బాగుండాలంటే కూడా ఈ యొక్క జున్ను పాలు చాలా మంచిదని శాస్త్ర పరిశోధనలో తేలింది. కాబట్టి కొందరికి ప్రయాణాల్లో వచ్చే నీళ్ల విరేచనాలు, ట్రావెల్ డయోరియా అంటారు, ఇలాంటి వాటిని అరికట్టడానికి కూడా ఈ జున్ను పాలు ఉపయోగపడుతుంటుంది. ఈ విధంగా చాలా రకాల, అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క జున్ను పాలు అనేవి ఆరోగ్యపరంగా చాలా మంచిది. దీంట్లో ఉండే యాంటీబాడీలు కానీ, ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిని కల్పించే ఏదైతే కారకాలు ఉంటాయో వాటి వల్ల మంచి ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుంటుంది. అంటే ముఖ్యంగా అన్ని ఆస్టియో ఆర్థరైటిస్, అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు కానీ, స్పాండిలర్ ఆర్థరైటిస్ కానీ, ఈ విధంగా అనేక రకాల ఈ యొక్క ఎముకలకు సంబంధించిన జబ్బులకు కూడా తగ్గించడానికి, ఆ తర్వాత రక్తంలోని గ్లూకోజ్ పాళ్ళను కొలెస్ట్రాల్ సమర్థంగా తగ్గిస్తుంది. ఈ విధంగా ఒంట్లోని హానికారక కీటోన్ బాడీస్ను కూడా హరిస్తుందని తెలియడం వల్ల దీన్ని టైప్2 డయాబెటీస్కు ఔషధంగా కూడా వాడవచ్చని తేలింది. ఈ విధంగా ఆవు మురుపాల నుంచి అనేక రకాల ఔషధాలను కూడా రూపొందించవచ్చని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. కాబట్టి నానాటికి పెరుగుతున్న ఆరోగ్య స్పృహ దృష్ట్యా ఈ యొక్క జున్ను పాలు అనేవి అనేక రకాల మంచి పోషకాలను కలిగి ఉండి దూడలకే కాకుండా మనుషులకు కూడా అది మంచి ఆరోగ్యకారకంగా మనం చెప్పుకోవచ్చు.
3: అంటే ఆరోగ్యపరంగా ఈ జున్ను పాలతోని ఎటువంటి లాభాలు ఉన్నాయనేది చక్కగా చెప్పారు. మరి ఈ జున్ను పాలల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటుంది అంటారు కదా, మరి ఎటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, దాని గురించి చెప్తారు.
4: ముఖ్యంగా దీంట్లో ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు అనేవి ఏదైతే ఉంటాయో, ఇది ఒక రకమైన ప్రోటీన్. ఈ విధంగా దీని వల్ల ఆలిగోసాకరైడ్లతో పాటు ఈ యొక్క రోగ నిరోధక ఆరోగ్యానికి తోడ్పడే బయో యాక్టివ్లతో కొలెస్ట్రమ్ అనేది రూపొందుతుంది. కొలెస్ట్రమ్ అంటారు దీన్ని. ఈ బయో యాక్టివ్లు రోగ నిరోధక వ్యవస్థకు మాత్రమే కాకుండా పెద్దలు మరియు పిల్లల్లో శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి కలిసి పనిచేస్తాయి. అదేవిధంగా జీర్ణ ఆరోగ్యానికి కూడా ఈ యొక్క కొలెస్ట్రమ్ మిల్క్, అంటే ఈ యొక్క జున్ను పాలు చాలా ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా ఇమ్యునోగ్లోబులిన్లు, వృద్ధి కారకాలు మరియు ఆలిగోసాకరైడ్లతో సహా జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడే బయో యాక్టివ్లతో మెరుగుపరచడానికి ఇది పనిచేస్తుంది. అదేవిధంగా కొలెస్ట్రమ్ మరియు తల్లిపాలు నవజాత శిశువుల పోషకాహారంలో కీలకమైన భాగమైతే, 1 సంవత్సరం కంటే ఎక్కువ వయసున్న పిల్లల్లో కొలెస్ట్రమ్ నిరంతర ప్రయోజనాలను కలిగి ఉందని పరిశోధనలో తేలింది. ప్రారంభ జీవితంలో పోషకాహారంలో ఒక భాగం వలె కొలెస్ట్రమ్ అనేది, అంటే ఈ యొక్క జున్ను పాలను నిరంతరం పిల్లలకు తాగించడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ పెంపొందడమే కాకుండా ఆ తర్వాత జీర్ణ రుగ్మతలను కూడా ఉపశమనం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క క్రీడాకారులకు కూడా ముఖ్యంగా ఈ యొక్క బయో యాక్టివ్ కణాల వల్ల, ఈ ఇమ్యునోగ్లోబులిన్ల వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్, అంటే ఏదైతే పెంపుదల కోసము, ఆరోగ్య అభివృద్ధి కోసము ఉపయోగపడే స్పోర్ట్స్ పోషణకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అథ్లెటిక్ శిక్షణ సమయంలో, ఒత్తిడి సమయంలో ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించడానికి ఈ బయోయాక్టివ్లు మిళితం చేస్తాయి. అదే సమయంలో సెల్యులార్ విస్తరణ మరియు పునరుద్ధరణ, అలాగే ప్రోటీన్ సంశ్లేషణ మరియు మృదు కణజాల మరమ్మతులకు కూడా ఇది మద్దతు ఇస్తుంటుంది. ఈ విధంగా అనేక రకాల ప్రయోజనాలతో కూడుకున్న ఈ జున్ను పాల గురించి ఎలాంటి అనుమానాలు లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా ఆరోగ్యం కోసము ఇది తీసుకోవడం వల్ల పాడి పశువుల్లో కాకుండా మనుషుల్లో కూడా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, అదేవిధంగా దానివల్ల అనేక ప్రయోజనాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.
3: అయితే ఇప్పుడు ఎన్నో లాభాలు అటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి కదా ఈ జున్ను పాలు. అయినా కూడా కొంత అపోహలు అనేటువంటివి, ఎక్కువగా ఈ జున్ను పాలు తీసుకోవడం కూడా మంచిది కాదు అని అంటారు కదా, అది మరి నిజమైన అపోహనేనా?
4: వీలైనంత వరకు ఈ జున్ను పాలను ఒక తగు మోతాదులో మాత్రం తీసుకోవడం మంచిది. కొంతమందికి విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంటుంది. కాబట్టి ఇదే ఒక గోధుమ రంగులో ఉండి ఇది ఒక రకమైన కొద్ది వాసన కలిగి ఉంటుంది, కాబట్టి చాలా మంది దీన్ని తాగడానికి ఇష్టపడరు. అంటే తగు మోతాదులో ఒక ఔషధం లాగా సేవించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దూడల మరణాలు ఏవైతే జరుగుతుంటాయో ఈ దూడల మరణాలను నివారించడానికి ఈ జున్ను పాలను తాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాల్టి దూడలే రేపటి కామధేనువులు. కాబట్టి ఈ దూడలు మంచిగా పెంపొందించడానికి, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండడానికి, కంటి చూపు బాగా ఉండడానికి ఈ యొక్క జున్ను పాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ జున్ను పాలను చాలా మంది రైతులు అమ్ముకోవడమో లేకపోతే ఇంకా ఎవరికో ఒట్టిగా ఉచితంగా ఇవ్వడమో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి పాలను దూడలకు తాగించాలి, దానివల్ల దూడల్లో మంచి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి పాలను పాల సేకరణ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక 15 రోజుల వరకు సరఫరా చేయకుండా రైతులు జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మంది మంచి పాలు పోసి ఏదైతే ఈనిన తర్వాత పాడి పశువు యొక్క పాలను ఈ జున్ను పాలను పాల సేకరణ కేంద్రంలో సరఫరా చేసినట్లయితే అందరు రైతులకు కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక 15 రోజుల వరకు ఇలాంటి జున్ను పాలను పాల కేంద్రానికి ఇవ్వకుండా వాళ్ళని ఇండ్లలో వాడుకోవడం వల్ల అటు దూడలకు ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా ఇటు పాల సేకరణ కేంద్రానికి కూడా నష్టం వాటిల్లకుండా మనము జాగ్రత్త పడవచ్చే అవకాశం ఉంటుందండి.
3: చాలా సంతోషం మధుసూదన్ రావు గారు, ముఖ్యంగా ఈ జున్ను పాల ప్రాముఖ్యత గురించి, అట్లాగే ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఏ రకంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి పనికేస్తుంది అనే వివరాలు చక్కగా చెప్పిండ్రు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
4: నమస్కారం అండి.
2: ఇప్పటి వరకు జున్ను పాలు ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కజ్బే సుధాంశు సుధాకర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. గట్లనే రైతాంత రంగంలో పసుపు పంట సాగుల అనుభవాల గురించి తలమడుగు గ్రామానికి చెందిన రైతు కళ్యాణ్ వినాయక్ రెడ్డితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అలాగే 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: कार्यक्रमों को दीक्षणा लो। आकाशवाणी विकसित भारत।
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్

ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్. ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్ తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ళ కోసమే మనం ఈ రోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. నేను నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనే నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధ పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధ సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్, అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి, గ్రైండింగ్ చేసి, దాన్ని ప్యాకేజ్ చేసి, దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదజల్లడము, లేకపోతే ఏదో మసివారిన ఇట్లాంటి మన, అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకు వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటా ఉంటారు. 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లక్షల లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము PMFME స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా EMIs కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ, ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తాం అనమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్,
అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుంది అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్ ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు

లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ FSSAI అంటాము, ఆ లైసెన్స్లు కానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు DRPs డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు DRDAని కానీ, DRDA డిపార్ట్మెంట్ లో ఏంటంటే SSGs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. PMFM అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో కూడా చేసుకోవచ్చు. DRDA నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? DRDAకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా DPRs డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు DRPs అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు FME పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్ తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్ కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి DRPలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే GMDIC అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. GMDIC ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, DPR కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటనీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, GST లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే DRPకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు GST ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుంది అంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని ఒక 50-1 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు DPRలో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి DRPకి, DRP కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ RTGS ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు వెళ్తాయి గానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే DRPs ఫ్యూచర్ లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్ రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ గనక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు,
కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్ లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ త్రీ

0: డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది. 35% ఆర్ 10 లాక్స్, విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore rupees పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్, ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు. 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది. అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు. 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరాజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్, లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయిందనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crores గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్, ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214-215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: తిరుపతి కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీశేషైలేంద్ర శిఖావతం శ్రీ తింతిరిని కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది.

అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణమంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుకోను కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు, ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం మగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నాడు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్తుత్యగా ఆ శేషసేనుడు అశేషమైన భక్త జనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు, అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్ కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని, చంద్రుని అనుసరించి సూర్యుని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం అకానక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు సంవత్సరంలో 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది.
భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం భావించడం.

0: సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు చాలితమవుతాడు, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై సాగాలట. అందువల్లనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఎన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మాడ వీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపు ఉన్నటువంటి అధర్వేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడ వీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే, ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆ ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా, తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాళ్ల వారి నుంచి రెండు

0: చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని గోవింద ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు ఉంటే దాత, ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామి వారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుని సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగారులు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాశురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ గోవింద అని చూసి అందులోనే చూసుకుంటూ ఉండే, ప్రతి పదార్థంలోనూ ప్రతి రాయిలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామివారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రస్తుంది.

ഉത്ഥാപ്യ ആശ്രിത ദുരിതഹരം ദക്ഷിണം കുങ്കയിത്വാ ജാനുന്യാഥായ സവ്യേതരമിതര ഭുജേ നാഗഭോഗേ നിധായ പശ്ചാത് ബാഹുദ്വയേന പ്രതിഭട ശമനേ ധാരയൻ ശംഖചക്രേ ദേവീഭൂഷാദിജുഷ്ടോ സജയത് ജഗതാം ശർമ്മ വൈകുണ്ഠനാഥ അനി ആ വൈകുണ്ഠംലോ ഉണ്ടേട്ടുവാണ്ടി സ്വാമിനി നേനേ అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీన బలంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామనివ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభి శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినత కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సంతానాన్ని సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి. అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించాడట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 నాలుకలు దిక్వలుతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవం మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవుండుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టి మమ్ము రక్షించుతన్ను. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో 7 కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాన్హిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని
నిర్వహించడం.

0: ఎకనో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం, నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథా సుధార సమహా వర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన అనకు భాగవతంలో అంటారు. వర గోవింద కథా సుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్నశేషవాహనంలో వస్తారు. చిన్నశేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆ ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం మృజేది శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతీది జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టత్ దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముచ్చహే. వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను కానీ నా భక్తులు నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం మృజేతి శరణౌ సంసార సింధుస్తద, మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాల్య అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా ధరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని

0: ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకొని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించడం ఔదార్యం చేత అకశోషణాత్తు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్ళకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು. ಜೋರಿನ ಪಾಟಲ ಹೋರು. మీలోని జోష్కి మరింత జోష్నిచ్చే పాటను వినుండ్రి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లు మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి. చెప్పండి, మీ పేరు?
2: శివకుమార్ మేడం.
1: శివకుమార్, ఎక్కడి నుంచి?
2: ఇంద్రవల్లి మేడం.
1: ఏం చేస్తుంటారు?
2: మాకు మెకానిక్ షాప్ ఉంది మేడం.
1: చెప్పండి, వ్యాపారం ఎలా నడుస్తుంది? మరి
2: బాగానే నడుస్తుంది మేడం, ఎండలు ఎక్కువ ఉన్నాయి, వేడి ఎక్కువ.
1: ఈసారి వర్షాలు తగ్గినాయి కదా?
2: అవును మేడం.
1: చెప్పండి, ఏ పాట వింటారు?
2: ఇక్కడికి వెళ్తా చిన్నవాడ మూవీలో నుంచి ఒక సాంగ్.
1: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
2: మీరు వింటున్నారు ఉషారు చోరైన పాటల హోరు.

0: and indigenous sports, documenting their history, cultural significance, rules, equipment and field of play requirement, suggest my colleague Deputy Chief Minister Harsh Sanghvi ji. Second, we should encourage exchange among participants and partnership in coaches, research, educational institutions and cultural experts across BRICS countries. And third, we should explore the periodic demonstrations of traditional and indigenous sports at future BRICS sporting avenues.
1: At the same time, documentation must respect the communities that preserve these practices and acknowledge the contribution of traditional knowledge holders. Regular exchanges and demonstration events could offer practitioners opportunities to interact beyond a single gathering. They could also help young people discover sports from different countries and encourage educational and cultural institutions to engage with this heritage. Bilateral meetings planned on the sidelines of the games are expected to explore opportunities for strengthening sports cooperation and promoting traditional and indigenous games within the BRICS framework. In the longer term, cooperation through documentation, practitioner exchanges and periodic demonstrations could help traditional sports gain greater visibility and encourage their continued practice among younger generations. The success of such an initiative will depend on the participation of communities, the support of institutions and the willingness of countries to sustain the exchange of knowledge. Ultimately, traditional and indigenous sports demonstrate how different cultures can find common ground through physical activity, discipline, shared experiences, and mutual respect. The larger message is clear. Preserving traditional sports is not only about safeguarding the past. It is also about creating a more inclusive future in which cultural heritage, physical well-being, and international cooperation go hand in hand. With that, we conclude today's program on strengthening traditional and indigenous sports and cultural practices among BRICS countries.
2: You were listening to a special radio report on strengthening traditional and indigenous sports and cultural practices amongst BRICS countries. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR.
3: Spotlight. Samachar Seva Prabhag Se.
4: Akashavani Adilabad, 100.2 FM, Manasu Ninda. Kathanam. Sankaramanchi Satyam Chakkani తేట తెలుగులో సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ ప్రజల వేషభాషలు ఆచార వ్యవహారాలు కష్టసుఖాలు జీవన విధానం గురించి విపులంగా వ్రాసిన పుస్తకం అమరావతి కథల పుస్తకం. ఈరోజు అమరావతి కథల సంపుటి నుండి మే మేకపిల్ల అదిగో బస్సు కథలు వింటారు. చదివినది వేమూరి సాధన. ముందుగా మే మేకపిల్ల కథ విందాం.
5: సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు ధారావాహిక. ఈవేళ కథ మే మేకపిల్ల.
6: ముత్యాలమ్మ జాతర జోరుగా ఉంది. 3 రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండ తిరుగుతోంది. ఆరోజు బలులు. ముత్యాలమ్మ విగ్రహం హుంకరిస్తోంది. చేతిలో కత్తి, ఆ కత్తికి కుచ్చిన నిమ్మపండు. గుడి ముందు పందిళ్లు వేశారు. ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు. ఓ పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాలుస్తున్నారు. మేకలకి కోళ్లకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు. తప్పెట్లు పెఠిల్ పెఠిల్మని మోగుతున్నాయి. రుంజలు కొమ్ము బూరాలు హోరును మోగుతున్నాయి. పంబలోళ్ళు బైనీడోళ్ళు వీరంగం తొక్కుతున్నారు. మాతంగి చిందు తొక్కుతోంది. మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు ఎగిరెగిరి పడుతున్నాయి. మాతంగి ముఖం నిండా కుంకుమ ఎత్తుకుంది. జుట్టు విరబోసుకుంది.

0: ఒక చేతిలో ఒంకులొంకుల దండం. ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు. అప్పటికప్పుడే 3-4 కోళ్లు అమ్మవారికి బలిచ్చారు. సిద్దయ్య తన కొడుకు 10 పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోవడానికి గుళ్ల దగ్గరకొచ్చాడు. పోలయ్యకు 6 వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్దయ్య ముత్యాలమ్మకు మొక్కుకున్నాడు. ప్రదక్షిణం పూర్తిచేసి అమ్మవారి కుంకుం నుదుట పెట్టుకుని రావిచెట్టు దగ్గరకొచ్చారు తండ్రి కొడుకులు. సిద్దయ్య చాకలిని పిలిచి, "మా మొక్కుబడి మేకేదిరా?" అనడిగాడు. రావిచెట్టుకు కట్టి ఉన్న అనేకానేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి. పోలయ్య అన్ని మేకల్ని చూశాడు. ఆ పసివాడి చూపు ఒకచోట ఆగిపోయింది. అక్కడ తను రోజూ ఆడుకునే మేకపిల్లుంది. దానిక్కూడా బొట్టు పెట్టి మెళ్ళ వేపాకులు కట్టారు. దాన్నికూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకి భయం వేసింది. తను రోజూ ఆడుకునే మేకపిల్ల, తన మెడమీద కాళ్లు వేసి తన మూతి నాకే మేకపిల్ల, దాని మెడ కోసి చంపుతారు. పోలయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు కట్టి ఉన్నాయి. అవి అంది అందని రావి ఆకుల కోసం ఎగురుతూ అనరుస్తున్నాయి. ఆ ఆకులందవు. ఇంక కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పనే ఉండదు అని వాటికి తెలియదు. ఎదురుగా ఓ గొర్రెపోతుని బలిచ్చినప్పుడు మేకలు చూశాయేమో, అక్కడినుంచి అని అరుపులు ఎక్కువైనాయి. తాళ్లు గింజుకుంటూ జాలిచూపులు చూస్తూ దీనంగా అనరుస్తున్నాయి. పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది. ఇంతలో గణాచారికి శవమెత్తుకొచ్చింది. రయ్యన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు. రయ్యన పోతుబండ దగ్గరకొచ్చాడు. వేపాకులు కసాకసా నమలేస్తున్నాడు. నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు. తప్పెట్ల మూతలో ఊగిపోతూ అరుస్తున్నాడు. "ఒరేయ్, నేను ముత్తాలమ్మన్రా, నాకు కోపం తెప్పిస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండ్రా, నమిలి మింగేస్తాన్రా, ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాన్రా, ఈ ఊరుని నేలమట్టం చేస్తాన్రా." జనమంతా వణికిపోతూ గణాచారి దగ్గరికి చేరారు. పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరఫున వేడుకున్నాడు. "మా తప్పులు కాయమ్మా, మమ్మల్ని రచ్చించండమ్మా, మేమేం చెయ్యాలో సెలవీయమ్మా." గణాచారి మళ్లీ అందుకున్నాడు. "మీ తప్పు మీకు తెలియలేదంట్రా? అవున్రా, మీకు కళ్ళు కనిపిస్తాయంట్రా, మన్నో మిన్నో కానొస్తాయంట్రా, మీ పంటలు పండించింది నేను కాదంట్రా, మీకు గొడ్డు గోదా ఇచ్చింది నేను కాదంట్రా, మీకు పిల్లా పాప ఇచ్చింది నేను కాదంట్రా, అట్లాంటి నాకు లోపం చేసి మీరు కులుకుతున్నారంట్రా."
1: "చెప్పు తల్లి, మా తప్పు చెప్పు, సర్దుకుంటాం" అన్నాడు కోటయ్య.
2: "ఇంకా చెప్పాలంట్రా, నాలికెండిపోతోందిరా, నాకు దాహం సరిపోయిందంట్రా, నాకాకలేస్తందిరా, నాకు తిండి సరిపోయిందంట్రా, ఏటేటా 6 తెప్పించేవారు ఈ 7 4 తెప్పించారు, ఎనుబోతుని బలియకుండా కోళ్లని మేకల్ని బలేస్తున్నారు, నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే 6 తెప్పించియండి, దున్నపోతుని బలియండి, లేకపోతే ఊరంతా తినేస్తాను, కిష్టంతా తాగేస్తాను."
0: మళ్లీ కసకసా వేపాకులు నమిలి చిందులు తొక్కాడు గణాచారి.
1: "అట్టాగే తల్లి, ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం, ఇప్పుడే దున్నపోతుని బలిస్తాం"
0: అని కోటయ్య చెప్పగా, "శాంతించు తల్లి" అని జనమంతా దండాలు పెట్టారు. ధూపం వేసి వేపాకు మండలతో విసురుతుంటే గణాచారి శాంతిస్తున్నాడు. కళ్ళుబనల కోసం కబురెళ్ళింది, దున్నపోతు కోసం మనిషి వెళ్లాడు. అరగంటలో 6 కళ్ళుబానలొచ్చాయి. మరి కాసేపట్లో దున్నపోతూ వచ్చింది. పోతుకి అలంకారం చేసి నుంచోపెట్టారు. కళ్ళుబానలు చూడగానే గణాచారికి సంబరమైంది. తప్పెట్లు రుంజలు ఒక్కుముడిగా మోగాయి. ముంతతో కళ్ళు ముంచి గటగటా తాగాడు గణాచారి. ముంతపై ముంత ముంతపై ముంత 6 ఆపకుండా గొంతులో పోశాడు. వచ్చిన జనమంతా తలా ఒక ముంత తాగారు. మాతంగి పొంగిపోయింది. గణాచారి మళ్లీ వేపమండలు ఊపుతూ,
2: "సంబరమైందిరా, శాంతించానురా, చల్లంగా

0: చూస్తాన్రా అంటూ, వెయ్యండ్రా వీరంగం, వాయించండ్రా అని పెద్దగా అరిచాడు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. గణాచారి, మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు. వాళ్లతో పాటు జనమంతా అడుగేస్తున్నారు. ఎక్కడలేని సంబరంతో అడుగేస్తున్నారు. కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు, కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు, కొందరు వాళ్ల చుట్టూ వాళ్లే తిరుగుతున్నారు. వాద్యాలు చిందు తప్ప జనమంతకీ వేరే లోకం లేదు. ఆ సమయాన పదేళ్ల పొల్లయ్య మెల్లిగా రావిచెట్టు దగ్గరకొచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు. దాంతో మేకలన్నీ ఒక్క గింతుగింతి అంటూ పొలాల మీదకి పరుగులు తీశాయి. పోలయ్య నేస్తం మేకపిల్ల చెంగున పోలయ్య మించే గింతి పారిపోయింది. కళ్లు తాగి వాద్యాల హోరులో చిందు తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలియదు. కాని పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చరుచుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు.
1: మీరింతవరకు మే మే మేకపిల్ల సత్యం శంకర్ మంచి వారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.
2: ఇప్పటి వరకు సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు సంపటి నుండి మేమే మేకపిల్ల కథ విన్నారు.
3: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
4: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
3: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
4: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
3: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
4: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
3: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
4: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచి వారి అమరావతి కథల సంపుటి నుండి ఇప్పుడు అదిగో బస్సు కథ విందాం. చౌతారు వేమూరి సాధన.
1: సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు ధారావాహిక. ఈవేళటి కథ అద్గద్గో బస్సు.
5: పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు? ఇయ్యాళ్లే 12 గంటల వేళ. ఉలమ్మ బస్సే, ఇంజన్ బస్సా? మరే, డైవోర్ చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికొచ్చి వాలిపోతుంది. అంటే గాల్లో ఎగురుకుంటూ వస్తుందా? నేల మీదే పరిగెత్తుంది అది, కానీ గాల్లో ఎగిరినట్టుంటాది. ఉలమ బస్సు వస్తుందే, ఒరయ్యో ఇంజన్ బస్సు రో. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చురా నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర, పల్లపీధిలో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలెపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. బస్సొస్తోంది, బస్సొస్తోంది. చింతల చెట్టు రేవులో బట్టలుత్తుకోవడానికి వచ్చిన ఆడవాళ్లు కచ్చాపచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్లకెళ్లిపోయారు. చాకలాళ్లు ఆ రోజు రేవు కట్టేశారు. సాలపేటలో మగ్గాలాగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలిజనం పనులాపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లలో ఆడవాళ్లు వంటలు ఆదరాబాదరగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు, నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టుపరికిణి ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచెలు తీసి కట్టారు. ఆడవాళ్లు జడలో పూలు తురుముకుని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాకమునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకొచ్చారు. ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలివచ్చింది. పెద్ద బజారు కిరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు ఆట ఆరంభించాడు. కాని జనం దృష్టి ఆట మీద లేదు, ఆ బస్సు గురించి ఆలోచనలు. మన చిన్న రథమంత ఉంటుందంటావా? 2 గడ్డి పళ్ళంత పొడుగయ్యా. ఉరమ బస్సో, ఒరయ్య బస్సో, అదుకదుగా బస్సు. జనమంతా ఒక్కుమడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రులు

0: భుజాలెక్కారు. గారడీవాట ఆగిపోయింది. ఓయ్ ఓయ్ కేకలు. అబ్బే, బస్సు రాలేదు. చూసి చూసి మళ్లీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది, చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు, అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పపాయ్ అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కూత వాళ్ళెప్పుడూ వినలేదు. దిగ్గున లేచి నుంచున్నారు పసిపిల్ల బాలాది.
1: పాయ్ పపాయ్ పాయ్.
0: ఆ కూత మరీ దగ్గరకొచ్చింది. విజయశంఖంలా ఉంది ఆ కూత. దుమ్ము రేగింది, జనం తోసుకుంటున్నారు, కాళ్లు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అదుగో బస్సు, అద్గద్గో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా. ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ల ఊళ్ళోకొచ్చినట్లు. ఆ కళ్ళల్లో మెరుపు. అలాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవర్. ఏమి ఠీవిగా దిగాడు! యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయజూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తిన టోపీ తీసి అన్నాడు. చూస్తున్న జనం కుతకుతలాడిపోయారు. పక్కనున్న వాళ్లు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడేదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం, రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు. ఆడవాళ్లు, పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు, క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకోనివాడు ఒక్కడే. అతను జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడి పోజూ చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరూ ఎక్కరు. నిన్నటిదాకా లాం ఫారన్ నుంచి, అడ్రోడ్డు నుంచి, ఎండ్రాయ్ నుంచి జట్కా కట్టి జామంటూ ఉరుకులు పరుకుల మీద వచ్చేసేవాడు. పెళ్లిళ్ళకి తన జట్కా, పేరెంటాలకి తన జట్కా, మూతుబరులకి తన జట్కా. పోయింది, ఆ భోగమంతా పోయింది. జట్కా సాయిబుకి దుఃఖం గొంతులోకొచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకి నడిపాడు. బస్సు పక్కనుంచి జట్కా పోనీస్తూ చల్రే బెటా చల్ అంటూ చండ్రకొలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మూతకి ముసలిగుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది.
2: మీరింతవరకు సత్యం శంకర మంచివారి అద్గద్గో బస్సు అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.
3: ఇప్పటి వరకు సత్యం శంకర మంచివారి అమరావతి కథల సంపుటి నుండి అదిగో బస్సు కథ విన్నారు. చదివినది వేమూరి సాధన.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం 79వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం. ఆరోగ్యం అనేది ఒక శరీరానికే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అయితే మనం చేసే పనుల మీదకెళ్ళి, మనకు ఎదురయ్యే సమస్యల మీదకెళ్ళి ఒత్తిడితో మన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటాం. అయితే మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముచ్చటను ఈరోజు ప్రొఫెసర్ ఆఫ్ సీకియాట్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చటిప్పుడు విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలిని.
1: అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మానసిక పరిస్థితుల్ని ప్రభావితం చేసే అంశాలు, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సమస్యలు తీసుకురావడానికి కారణాలు, వాటి నివారణ తదితర అంశాలను గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు మన స్టూడియోలో ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, అట్లనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనుబంధ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకుల గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విశాల్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా మా శ్రోతలకు ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏమి అనేది చెప్పండి, తర్వాత మనం ఆ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారాలను గురించి మాట్లాడుకుందాం.
2: మానసిక ఆరోగ్యం అంటే యాక్చువల్గా మనిషి యొక్క ఆలోచన విధానం కానీ, తర్వాత ఆయన భావ వ్యక్తీకరణ కానీ, వాళ్ళ యొక్క ఎమోషన్స్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో మనకు ఏదైతే హయ్యర్ ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళ శ్రద్ధ కానీ, ఏకాగ్రత కానీ, జ్ఞాపక శక్తి కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, అది మన మెదడు అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఆ మెదడు అనేది కంట్రోల్ చేయాలంటే, అంటే మెదడు కంట్రోల్ ఉన్నప్పుడే మనిషి మానసికంగా బాగుండగలుగుతాడు. మానసిక బాగున్నాడు అంటే ఆయన నిర్ణయాలు తీసుకునే శక్తి బాగుండాలి, తర్వాత మాట్లాడే విధానం బాగుండాలి, తర్వాత మనిషి సంతోషంగా ఉండాలి, తర్వాత వాళ్ళ యొక్క దైనందిన జీవితం అనేది సాఫీగా ఉండాలి. సో అప్పుడే ఆ మనిషి యొక్క మానసిక ఆరోగ్యం బాగుందని చెప్తాం. సో కాబట్టి ఒక మనిషి యొక్క భావ వ్యక్తీకరణ, వాళ్ళ యొక్క ఎమోషన్స్ కానీ, భావోద్వేగాలు కానీ కంట్రోల్లో ఉన్నప్పుడే మనిషి అనేది నార్మల్ ఉండగలుగుతాడు. సో కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే మనకు మన మెదడు అనేది ఏంటంటే సాఫీగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండడానికి తోడ్పడాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం బాగుందని చెప్పగలుగుతాం.
1: అయితే అట్లాంటి ఈ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయి, అంటే మానసిక సమస్యలు ఉత్పన్నమవడానికి కారణాలు, అట్లాగే దానిలో ఉన్న రకాలు, వాటి గురించి కూడా చెప్తారు.
2: ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు మన ఏంటంటే, ముఖ్యంగా మన యొక్క మన చుట్టూ ఉండే వాతావరణం అనేది చాలా ప్రభావితం చేస్తుంది. వాతావరణంలో ఏంటంటే మనకు ముఖ్యంగా కుటుంబ వాతావరణం కానీ, ఫ్రెండ్స్ ఉండే వాతావరణం కానీ, తర్వాత మన యొక్క హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా ప్రభావితం చేస్తాయి. తర్వాత సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా రకమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయి. జెనెటికల్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు వంశ పారంపర్యంగా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించవచ్చు, అది జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది, దానివల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయి. తర్వాత మనం కొన్ని తినే ఆహారపు అలవాట్లు, తర్వాత మన న్యూట్రిషన్, తర్వాత మన యొక్క లైఫ్ స్టైల్, జీవన శైలి కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం ఏ టైంలో పడుకుంటున్నాము, ఎలా డైట్ తీసుకుంటున్నాము, ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, మనం ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తర్వాత రకాలు వచ్చేసరికి ఏంటంటే మానసిక సమస్యలు చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిప్రెషన్, ఒత్తిడి, మానసిక ఒత్తిడిలో ఇప్పుడు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు మీరు ఉదాహరణకు చూడండి, మనిషి మార్నింగ్ లేవగానే ఒక హ్యాపీగా, ఒక సంతోషంగా ఉంటాడు. దానికి కారణం ఏంటంటే మంచి ప్రశాంతమైన నిద్రపోయి ఉంటాడు కాబట్టి మన మెదడులో ఉండే జీవరసాయనాలు, ముఖ్యంగా సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, ఇవేంటంటే సంతోషాన్ని పెంచే రసాయనాలు, మనిషిని ఒక స్టెబిలిటీగా, ఒకటి ఒక ఆత్మస్థైర్యంగా ఉంచే రసాయనాలు. ఇది ఏమవుతుంటాయంటే కొన్నిసార్లు ఇందాక మనం అనుకున్నట్టు కొన్ని మానసిక సమస్యలు ఒత్తిడికి ఎదురైనప్పుడు, లేకపోతే ఆటుపోట్లకు ఎదురైనప్పుడు ఏమవుతుందంటే మన యొక్క మెదడులో ఉత్పత్తి అయ్యే జీవరసాయనాలు అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనిషి డీలా పడిపోతాడు.

0: అయితే బండిలో పెట్రోల్ తగ్గిపోతే బండి ఎలా నడవదు, ఒక మొక్కకు వాటర్ అందకపోతే ఎలా వాడిపోతుందో, మనిషికి ఈ జీవరసాయనాలు మెదడులో తగ్గినప్పుడు నిరాశ, నిస్పృహ, తర్వాత నేను ఏం చేయలేను, ఆత్మహత్య ఆలోచన, ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. తర్వాత ఏ పని చేయలేని, నేను నేను ఎందుకు పనికిరానేమో, ఒక ఆత్మన్యూనత భావం మెరపడి ఆత్మహత్య ఆలోచనలనే వస్తుంటాయి. ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తున్నాము, చాలా మంది యూత్ కానీ లేకపోతే రైతులు కానీ లేకపోతే మంచి మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళు ఏంటంటే ఈ డిప్రెషన్ వ్యాధితో తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో దీనికి పరిష్కారం ఉందనేది తెలియడం లేదు. ఇది ఒక సమస్య. దీన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవ సమస్య ఆందోళన. మరి చాలా మందిలో చూడండి, ఒక మంచి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా కొన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫోబియాస్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయము, లేకపోతే నలుగురిలో సోషల్గా కలవాలంటే భయము, లేకపోతే ప్రయాణం చేయాలంటే భయము, లేకపోతే
1: కలిసి మెలిసి ఉండడం కూడా
0: ఉండడం భయం. ఇప్పుడు లిఫ్ట్ లో కూర్చోవాలంటే ఆ క్లోజ్ సర్కిల్ లో భయం, తర్వాత వాటర్ అంటే భయం, ఇలాంటి కొన్ని ఆందోళన ఉంటాయి. తర్వాత లేకపోతే కొన్నిసార్లు తెలియకుండానే భయం అనేది వస్తుంటుంది. ఈ భయం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఉన్నత శిఖరాలకు వెళ్లే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఒక ఏంటంటే ఒక అవరోధంగా మారుతుంటుంది. ఈ ఆందోళన వల్ల చాలా మంది ఏంటంటే ఏదో హార్ట్ అటాక్ వస్తుందేమో, లేకపోతే మేము మాకేదో అయిపోతుందని ఒక భయము, గాబరా ఏర్పడడం,
1: అతిగా ఊహించుకోవడం,
0: అతిగా ఊహించడం ఇలా జరుగుతుంటుంది. సో ఇలాంటి వాటికి కూడా మనం ఏంటంటే ఈ ఆందోళనని మనం చాలా మందిలో చూస్తున్నాము. ఇది అధిగమించడానికి ఇప్పుడు అధునాతనమైన చికిత్సా పద్ధతులు వచ్చాయి. సో ఇది కూడా ఒక రకమైన మానసిక జబ్బు. ఇక కొన్ని ఇంకో విషయం ఏంటంటే మీరు చూస్తుంటారు చాలా సినిమాల్లో, ఇప్పుడు మహానుభావుడు సినిమాలో ఆయన చేసిన పని చేయడము, లేకపోతే ఏదో అపరిశుభ్రంగా చేతులు అపరిశుభ్రంగా ఉన్నాయని భావించడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల ఓసీడీ అంటాం. ఈ ఓసీడీ వల్ల ఏంటంటే వీళ్ళు చేసిన పని పదే పదే చేస్తుంటారు. తాళం వేసిందే
1: వేయడం,
0: మళ్ళీ వేస్తుంటారు. అది ఇది ఏంటంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనుకుంటారు, కానీ అది మెదడులో జరిగే జీవరసాయన చర్యలు. దానివల్ల అలా చేసిందే ముట్టిందే ముట్టడం, కడిగిందే కడగడం చేస్తుంటారు. తర్వాత వాళ్ళు ఏంటంటే అనుమానాలు ఉంటాయి, కొందరు అనుమానం జబ్బు ఉంటుంది, భార్య పైన భర్తకు అనుమానం, భర్తకు భార్యకు అనుమానం, తర్వాత ఎవరో మమ్మల్ని పక్కింటి వాడు చేతబడి చేస్తున్నాడని అనుమానం, తర్వాత లేకపోతే ఎవడో మమ్మల్ని కీడు చేస్తున్నాడని ఒక అనుమానాలు ఉంటాయి. దీన్ని ఏమంటామంటే మనం టెక్నికల్ పరిభాషలో సైకోసిస్ అనే జబ్బు అంటాము. ఇది చాలా మందిలో దీన్ని ఇంకోటి ఏంటంటే టెక్నికల్ పరిభాషలో ఏంటంటే దాన్ని స్కిజోఫ్రీనియా అంటాం. ఇప్పుడు ఏదైతే ఇందాక మనము జీవరసాయనం డిప్రెషన్ వాళ్ళలో సెరటోనిన్ తగ్గుతుందని చెప్పుకున్నాము, ఈ విధంగానే డోపమైన్ అనే ఒక రసాయనం ఉంటుంది, అది మితిమీరిన స్థాయిలో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో లేని కొన్ని భ్రమలు వస్తుంటాయి. అంటే వాళ్ళు చాలా మంది అనుకుంటారు వీడేంటి ఇలా మారిపోయాడు, ఇప్పటివరకు బాగానే ఉన్నాడు, పక్కింటి వాడు చేతబడి చేశానంటాడు, ఇంట్లో వాళ్ళే ఫుడ్లో కలిపారంటారు, తర్వాత భార్య పైన అనుమానిస్తుంటాడు, ఎవరు లేకపోయినా మాట్లాడుకుంటాడు ఆయన ఆయన అనుకుంటారు. దానికి గల కారణం ఏంటంటే మెదడులో ఆ జీవరసాయన స్థాయి పెరగడం వాళ్ళ వల్ల వాళ్ళ ఏంటంటే ఆ భ్రమాలని కనిపిస్తాయి. ఎవరు లేకపోయినా అక్కడ మనుషులు ఉన్నట్టు కనిపిస్తారు, మనుషులు మాటలు వింటున్నట్టు కనిపిస్తుంది, దానివల్ల భయభ్రాంతంలో అవుతుంటారు వాళ్ళు. ఇది ఒక రకమైన సమస్య. ఇంకా ఒకటి ఏంటంటే మీరు చూస్తుంటారు ఇప్పుడు అపరిచితుడు సినిమా లాంటి ఇట్లాంటి కొన్ని సినిమాలు చూస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ గా ఇట్లా చాలా ఎమోషనల్గా ఉంటారు, అంటే ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ పాటలు పాడడము, డ్యాన్సులు చేయడము, అలానే బాగా హుషారుగా ఉండి వింతగా ఉండి నార్మల్ స్థాయికి మారిపోతుంటారు, మళ్ళీ డల్ గా అయిపోతుంటారు. అంటే ఒక మనిషిలో రెండు రకాల భావ వ్యక్తీకరణ ఉంటారు. కొన్నిసార్లు ఏమో బాగా హుషారుగా ఉంటారు, మళ్ళీ తర్వాత డల్ అయిపోతారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. దీన్ని బైపోలార్ డిజార్డర్ అంటారు. రీసెంట్ గా ఇప్పుడు చూస్తున్న సమస్యలు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాలకు బానిస, యువత చాలా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఆల్కహాల్ తాగడము, గంజాయి తీసుకోవడము, గుట్కా తినడము, తంబాకు సిగరెట్ తాగడము, తర్వాత ప్రమాదకరమైన ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఒకటి, ఈ సోషల్ మీడియా అడిక్షన్. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏంటంటే మానసిక సమస్యలు ఒక చాలా పెద్ద సబ్జెక్ట్.
1: అట్లా దాని లోతు విస్తృతంగా ఉన్నది, దాన్ని మనం నిర్వచించలేము ఇంత ఇది పరిధి అని చెప్పేసి. ఎన్నో రకాల కారణాలు ఈ మానసిక ఆరోగ్యం మీద దాడి చేస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని కారణాలు ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి తరచుగా మనం గమనిస్తూ ఉన్నాము, అలాంటి సమస్యలను గురించి ప్రస్తావించింది కదా. మరి అసలు ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి, మానసికంగా ప్రశాంతతని చేకూర్చాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తారా?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మనం ప్రస్తుత తరుణంలో ఒకప్పుడు ఏంటంటే ఒక 40-50 ఏళ్ల కింద క్యాన్సర్ జబ్బని, గుండె జబ్బులని, టీబీ జబ్బులు అనేవి, ఇప్పుడు ఏంటంటే మన టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఏమైందంటే వాటికి అడ్డుకట్ట వేయగలిగినాం కానీ ఆ టెక్నాలజీ మనిషిని ఏంటంటే ఇప్పుడు మానసికంగా ఆక్షోభకు గురి చేస్తుంది. ఇప్పుడున్న సమయంలో పిల్లల జీవన శైలి చూసినట్లయితే ఒకప్పుడు 9 గంటలకు పడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే 10 దాటిపోయింది 11-1 వరకు కూడా పడుకోవడం లేదు. దానికి కారణం ఏంటంటే ఒక సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఒక కారణం. సో కాబట్టి జీవన శైలి

0: ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్గా మా పేషెంట్లకి అయితే చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని రోజు ఒక అరటిపండు తినమని చెప్తాను. ఎందుకు సార్ అరటిపండు వాతం అంట అట్లా అయినా అంటారు, కానీ అట్లా కాదు. యాక్చువల్గా దట్ ఇస్ అది మామూలుగా మూఢనమ్మకం. అరటిపండులు ఏంటంటే సహజసిద్ధంగా ఏంటంటే ఒక ట్రిప్టోఫాన్ అనే అమైన ఆమ్లం ఉంటుంది, అది శరీరంలోకి వెళ్ళి జీవరసాయన చర్యలు జరిగి సెరటోనిన్ ఒక సంతోషాన్ని పెంచే రసాయనంగా తయారవుతుంది. అది మనకు భౌతికంగా అంటే మన నేచురల్ గా మనకు దొరికిన నేచురల్ ప్రకృతి సహజంగా దొరికిన ఒక ఫ్రూట్. దాని ద్వారా ఏంటంటే అందులో మెగ్నీషియం కానీ పొటాషియం కానీ కండరాలు రిలాక్ చేసి చాలా మంది ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఆందోళన తగ్గిస్తుంది నేచురల్ గా. తర్వాత పిల్లలు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా అరటిపండు ఇవ్వచ్చు, తక్షణమే ఆ గ్లూకోజ్ అనేది అందుతుంది మెదడుకు, కాబట్టి మెదడు చురుకుగా పనిచేస్తుంది. నేను ఎగ్జామ్స్ పిల్లలకి అయితే కంపల్సరీ చెప్తాను, మీరు ఎగ్జామ్స్ వెళ్లే ముందు ఒక రెండు అరటిపండ్లు తినేయండి. మీరు చూడండి ఎప్పుడైనా స్పోర్ట్స్ పర్సన్ కానీ బయటకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు కూడా ఏది ఎప్పుడు 365 డేస్ అవైలబుల్ ఉండే ఫ్రూట్
1: అరటిపండు.
0: తర్వాత ఆకుకూరలు, ఆకుకూరలలో మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇదేంటంటే మన నాడి కణాలను ఉత్తేజితం చేసి మనిషిని రిలాక్స్ ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా, స్ట్రెస్ తట్టుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. తర్వాత విటమిన్ B12, నేనేమంటున్నానంటే విటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్. అది మన మెదడులోని నాడి కణాలని యాక్టివేట్ చేసి ఆ మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది, మనిషి ధైర్యంగా స్థైర్యంగా ఉండే విధంగా తోడ్పడుతుంది. ఈ విటమిన్ B12 ముఖ్యంగా వెజిటేరియన్ డైట్ లో ఉండదు. ఈ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఎనిమల్ ఆరిజిన్ మాత్రమే ఉంటుంది, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, లేదా ఎగ్స్ కానీ ఫిష్ కానీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ ఇట్లాంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇట్లాంటి తీసుకోవాలి. విటమిన్ డి కూడా చాలా సంతోషాన్ని పెంచే విటమిన్. కాబట్టి విటమిన్ డి అనేది ఏంటంటే మార్నింగ్ అలా కొద్దిగా ఎక్కువ ఎండలో ఉండే విధంగా వాళ్ళకి తోడ్పడము, తర్వాత దానివల్ల విటమిన్ డి ఉత్పత్తి అయ్యి వాళ్ళ మానసిక ధైర్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. నిద్ర, ప్రాపర్గా నిద్రపోవడము, మంచి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడము, అవసరమైతే ఇలాంటి స్ట్రెస్ ఇందాక చెప్పినట్టును మానసిక వైద్యం సంప్రదించి చికిత్స తీసుకునే విధంగా ప్రోత్సహించడం.
1: అయితే ఇప్పుడు కొన్ని రకాల అలవాట్లకు అది ఎట్లా అంటే బానిసలయ్యే స్థాయికి వెళ్తున్నారు. ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నాం కొన్ని రకాల మత్తు పదార్థాలు కానీ ఇంకా ధూమపానం ఇట్లాంటి కొన్ని అలవాట్లకు బానిసలు అవుతున్నారు. అట్లా ఒక్కసారి బానిసలుగా మారిన వాళ్ళని తిరిగి మామూలుగా చేసే అవకాశం ఉంటుందా? ఏ రకంగా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతాం చెప్తారు?
0: తప్పకుండా, ఎందుకంటే మనకేంటంటే ఇప్పుడు అదనాదనమైన చికిత్సా విధానాలు వచ్చినాయి. మానసికంగా వాళ్ళు ఎవరైతే ఈ మత్తు పదార్థాలు తీసుకుని ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఇప్పుడు అదనాదనంగా డిఅడిక్షన్ విధానం అనేది వచ్చింది. డిఅడిక్షన్, డిటాక్సిఫికేషన్, రీహాబిలిటేషన్ కూడా వచ్చింది. అంటే ఇందులో డిటాక్సిఫికేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫుల్ బాటిల్ తాగే వ్యక్తిని మనము వాళ్ళని మెల్లిగా దాని నుంచి బయటకు తీసుకుని డిటాక్సిఫికేషన్ వైద్యం ద్వారా బయటకు తీసుకొస్తాం, అంటే తాగకుండా ఉండే విధంగా తీసుకొస్తాం. డిఅడిక్షన్లు ఏంటంటే యాంటీ క్రేవింగ్ ఏజెంట్, వాళ్ళకి మళ్ళీ అంత చేసిన తర్వాత కూడా తాగాలని కోరిక ఉంటుంది. సిగరెట్ తాగడము, మందు తాగడము, గంజాయి తాగడం, వాళ్ళకి యాంటీ క్రేవింగ్ ఏజెంట్ మందులు ఇస్తాం. దాని తర్వాత ఏంటంటే రీహాబిలిటేషన్, ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తాగడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని మొండి కేసెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ అనే వైద్యం ద్వారా అంటే ఈ మందులతో పాటు కౌన్సిలింగ్, మోటివేషనల్ థెరపీ, తర్వాత వాళ్ళు దాని నుంచి బయటపడడం వల్ల ఏ విధంగా మార్పు ఉంటుందని మోటివేషన్ చేసి డాక్టర్స్ అబ్జర్వేషన్లు అవసరమైతే ఇన్ పేషెంట్గా అబ్జర్వ్ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాబట్టి ఇప్పుడు కొత్తగా మంది ఏంటంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు సిగరెట్ మానేయలేమంటారు, వాళ్ళకి ఇప్పుడు టాబ్లెట్లు మింగలేమంటారు, అలాంటి ప్యాచెస్, నికోటిన్ ప్యాచెస్ అని వచ్చాయి, జస్ట్ స్టిక్కర్స్ లాగుంటుంది, శరీరం పైన అంటించుకుంటే చాలు. వాళ్ళకి ఏంటంటే అందులో ఉన్న స్టిక్కర్లో ఉన్న మంద అనేది శరీరం పైన ప్రభావం చేసి వాళ్ళని మెల్లిగా దూరం చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం చప్పరించి బిల్లలు లాగా వచ్చాయి.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ ఆఫ్ సీకియాట్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలిని. రేపు రాత్రి 9:45 శామ్య గజల్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణరెడ్డి పాడిన తెలుగు గజలు మొదటి భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈరోజు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో అరుణ పద్మల గాత్ర యుగలం విందాం. వాయి

0: వాయిద్య సహకారం వయోలిన్ ఎం సూర్యదీప్తి, మృదంగం కర్ర శ్రీనివాసరావు, కంజీర కె శ్యామ్ కుమార్.
1: కార్యక్రమంలో ముందుగా వినండి చెంగల్వరాయ శాస్త్రి రచన రే రే రే మానస భజరే నాటరాగం రూపకతాళం.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో అరుణ పద్మల గాత్ర యుగలం విన్నరు. వాయిద్య సహకారం వయోలిన్ ఎం సూర్యదీప్తి, మృదంగం కర్ర శ్రీనివాసరావు, కంజీర కె శ్యామ్ కుమార్. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ 3వ భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா மதுரிமா மனசுக்கு ஹத்துக்கு போயே ఎన్నో மதுரமైన పాటల్ని వినిపించే కార్యక్రమం. ఈరోజు సుఖ గిప్పటి సంధి 10:11 దాకా మధురమైన పాటల్ని వినిద్దాం. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ అలంకరణలతో పూజిస్తాం. 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తుంది. దసరా నవరాత్రుల సందర్భంగా ముందుగా మధురిమ కార్యక్రమంలో ఈ పాట వినేద్దాం. కదలి వచ్చిన కనకదుర్గ చిత్రం నుండి. ఈ చిత్రానికి చెల్లపిల్ల సత్యంగారు సంగీతం అందించారు. దర్శకత్వం KS రెడ్డి.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. కుబేరుడు శివుడికి పూజ చేయంగా భంగం కలిగించిన విద్యాధరుడు కిన్నెల అనే దేవదూతలను భూలోకంలో జన్మించి కష్టాలు అనుభవించాలని శాపం పెట్టగా వారిద్దరూ భూలోకంలోకి వచ్చి ఎదుర్కొనే సమస్యలు గెలిచే తీరుతెన్నుల కథాంశమే దేవకన్య చిత్రం. ఈ చిత్రానికి సంగీతం టీవీ రాజుగారు.

అందించగా కాంతారావు గారు కాంచన గారు జోడీగా నటించారు ఈ చిత్రంలో. దర్శకత్వం కె హేమనాంబర్ధర వహించారు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఘంటసాల గారు పి సుశీలమ్మ పాడిన పాట విందాం. రచన వేటూరి.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పెళ్ళి అనేది ఒక బాధ్యత. ఇరువురి ఆలోచనలు బాధ్యతలు ఒకటిగా ఉంటేనే దానికో అర్థం. యుక్త వయసులో ఉన్న యువతి యువకులకి పెళ్ళి అనేది ఎంతో అందమైన, ఎన్నో ఊహల లోకంలో కూడా పెళ్ళి అనే మాట చాలా ఊహల్ని కలిగిస్తుంది. ఇప్పుడు విందాం మాతృదేవత చిత్రం నుండి ఘంటసాల గారు పి సుశీలమ్మ పాడిన ఓ పాటని కేవీ మహాదేవన్ సంగీతం అందించింది.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటలు వినిపించే కార్యక్రమం. అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ జోడిగా నటించిన చిత్రాలలో ఒకటి దత్తపుత్రుడు. తమ్మరెడ్డి లెనిన్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం టి చలపతిరావు గారు అందించారు. దత్తత తీసుకోవడం వల్ల ఇంట్లో తలెత్తే వివాదాలు, బంధాల మధ్య భావోద్వేగాల చుట్టూ జరిగే కథే ఈ సినిమా. మరి ఈ చిత్రం నుండి ఓ పాటను ఇప్పుడు వినేద్దాం.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. కమల్ హాసన్ రేవతి జోడిగా నటించిన చిత్రం డ్యాన్స్ మాస్టర్. పున్నాగై మన్నన్ అనే తమిళ సినిమా దీనికి మూలం. కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా గారు సంగీతం అందించారు. మరి ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట విందాం.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటల్ని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో హాయన పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణలో పగటిపూట ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి రాత్రి వేళల్లో కొన్ని చోట్ల మేఘావృతమయ్యే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపొద్దుగల 6 గంటల సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు రేపొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు అమ్మటాల సంగతుల కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన సర్వాంగాసనం లాభాలు యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. 9 రోజుల బొడ్డెమ్మ బతుకమ్మ గుండెపల్లి శోభారాణితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనాస్పతి రెడ్డి. గట్లనే పొజ్జామట్టు 5 గంటల 30 నిమిషాలకు శక్తి శ్రీల కార్యక్రమంలో టమాటా అలచింత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు

రాత్రి 8 గంటంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంతో పాటు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహిక పఠనం 79వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. 9:45 శామ్య గజల్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి పాడిన తెలుగు గజల్లు మొదటి భాగం ఇంటారు. రాత్రి 10 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పినపల్లి రాజలింగ బృందం చెప్పిన శ్రీముత్యం మొగ్గు కథ 3వ భాగం వింటారు. వీటితో పాటు పాటల కార్యక్రమాలు, పొద్దుగల సింగిడి కార్యక్రమం, పొజ్జమట్టు 5 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, అలాగే రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటల్ని, 8:30 హుషార్లో జోరైన పాటలు వింటారు. పాటల కార్యక్రమాలకి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసంగమింటారు రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో. గట్లనే మాట సొగసులో సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుండి కర్పూరం గురించిన అంశం వింటారు. పొద్దుగల 8:30 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే చిన్న శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల్లా 5:50 100.2 MHz పై కలుద్దాం. జై హింద్.
1: सभी राज्य और केंद्र शासित प्रदेशों के मुख्य सचिवों को पत्र लिखा है।